శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2000

2026 సంవత్సరం మే నెల 15వ తేదీ శుక్రవారం, నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 47 సెకండ్లు. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ రక్షణ రంగ పరిశోధన అభివృద్ధాపన చేయనున్నారు. ఉన్నతంగా చదివితే నలుగురికి చేయూతనిచ్చే స్థాయికి ఎదగవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యాన ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల జయభేరి పేరుతో నగదు ప్రోత్సాహకాలను అందజేసి నిన్న సత్కరించారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపు చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. రాష్టంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. న్యాయ వివాదాల కారణంగా నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట సచివాలయంలో నిన్న మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించేందుకు మంత్రి పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడారు. సత్వర న్యాయం అందించేందుకు పెండింగ్ కేసులు తగ్గించేందుకు రాష్టంలో 96 కొత్త అదనపు కోర్టుల ఏర్పాటు చేపట్టినట్లు రాష్ట న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారు. అమరావతి సచివాలయంలో న్యాయశాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే కొత్త కోర్టుల ప్రారంభోత్సవాలు జరిగాయని చెప్పారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ట్రాన్స్జెండర్స్ సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. క్రీడాకారుల కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేసే 3% రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేస్తూ ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హత కలిగిన క్రీడాకారులు 3% రిజర్వేషన్లు పొందాలంటే ఇకపై ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షల్లో ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచ

వివిధ భారతిలో సమయం 6 గంటలు దాటి 8 నిమిషాలైతే దాటింది. ఇప్పుడైతే మనమున్నాము వందనా కార్యక్రమంలో భక్తి గీతాలు వింటూ. ఇప్పుడైతే మీరు గణేశుని భక్తి గీతం విన్నారు. నెక్స్ట్ మీరు వినబోయే పాట వేటూరి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన సప్తపది చిత్రం నుంచి వినబోతున్నారు.

తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచణు తకథిమి తకచణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచణు తకథిమి తకచణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

జడుతాం.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందనాలో భక్తి గీతాలు వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు దాటి 16 నిమిషాలు అయితే దాటుతోంది. ఇప్పుడు మీరు వినబోయే పాట విజయ్ కుమార్ గారి లిరిక్స్లో, ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్లో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కోరస్ పాడిన శివరామరాజు చిత్రం నుంచి అమ్మ భవానీ పాట.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇప్పుడు మీరు నాతియా కలాం విన్నారు. నిలయంలో సమయం 6 గంటలు దాటి 28 నిమిషాలు అయితే దాటింది. ఇప్పుడు మీరు వినబోయే పాట అమ్మోర్ తల్లి చిత్రం నుంచి.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వందనాలు భక్తి గీతాలు వింటున్నారు. 6:33 అయితే దాటింది మన వివిధ భారతిలో. ఇప్పుడు మీరు వినబోయే పాట జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు లిరిక్స్ రాసిన, వందే మాతరం శ్రీనివాస్ గారు మ్యూజిక్ అందించిన, ఎస్ జానకి గారు పాడిన దేవుళ్ళు చిత్రం నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతిలో సమయం 6 గంటలు దాటి 40 నిమిషాలు అయితే అయింది. వందనాలో భక్తి గీతాలు వింటున్నాం. ఇప్పుడు మీరు వినబోయే పాట శ్రీవర్ధిని గారు పాడిన శక్తి చిత్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని

0: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ ని సింగపూర్ కు తీసుకువెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీల్లో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతీ నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈరోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హావ్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా

0: మహిళలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
8: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
8: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
7: ఈ టైంలో

0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: వివిధ భారతిలో సమయం 7 గంటలు దాటి 4 నిమిషాలు అయితే దాటి 33 సెకండ్లు అయితే అయింది. మరికొద్ది క్షణాలలో అంటే 7 గంటల 5 నిమిషాలకి తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబీలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ

0: కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకోలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసో

అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 11వ శ్లోకం.

యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహభృత, దేహమే నేనని దేహాన్ని ధరించి ఉండే మానవుడి చేత కర్మాణి కర్మలను అశేషతః ఏమీ మిగిలి ఉండకుండా అనగా సంపూర్ణంగా త్యక్తుం వదిలిపెట్టుటకు అనగా సన్యసించుటకు న శక్యం సాధ్యం కాదు. హి కదా తు యహ, దీనికి భిన్నంగా ఎవరైతే కర్మఫలత్యాగి సమస్త కర్మల ఫలితాలను సన్యసించేవాడు అవుతున్నాడో సహ అతడు త్యాగీ ఇతి సన్యాసి అని అభిధీయతే చెప్పబడుతున్నాడు.

యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. అర్జున, దేహమే నేనని, దేహం నాదని భావిస్తూ దేహాన్ని ధరించే మానవుడికి సర్వకర్మ సన్యాసం సాధ్యం కానే కాదు. అలా సాధ్యం కానివారు కర్మఫలత్యాగమే చేయాలి. ఎందుకంటే దేహ సంబంధం ఉన్నా సరే సర్వకర్మల ఫలితాలను త్యాగం చేసినవాడు సన్యాసియే. అంటే సన్యాసితో సమానమేనని వేదవేత్తలు చెబుతున్నారు. నువ్వు విధి విహితమైన కర్మను చేస్తూనే ఉండు అర్జున. ఎందుకంటే దేహం గలవాడికి సత్కర్మ మారడం కన్నా చేస్తూ ఉండడమే గొప్పది. ఎందుకంటే కర్మను పూర్తిగా వదిలేస్తే నీకు దేహ పోషణ కూడా జరగదు కదా అని కృష్ణుడు చెప్పున్నాడు. దేహమే నేననే భావన గల దేహధారికి మాత్రమే దేహ పోషణ గురించిన

ఆవశ్యకత ఉంటుంది. నీవు దేహమే, నేను అనే అభిమానం గల దేహధారివి అని సూచించాడు. దేహాత్మభావనను పూర్తిగా వదిలిపెట్టలేక పరిపూర్ణ దేహాత్మభావనలో పూర్తిగా ఉండలేక ఊగిసలాడుతూ ఉండే మధ్యమ స్థాయి సాధకులకు మీరు కర్మఫలత్యాగం చేయండి చాలు. అలా చేస్తే మీకు క్రమంగా ముక్తి వచ్చి తీరుతుంది అని ప్రోత్సహించడం కోసం భగవానుడు ఫలత్యాగాన్ని స్తుతి చేస్తూ, ఫలత్యాగమే అసలైన కర్మత్యాగము అని ఈ శ్లోకంలో బోధిస్తున్నాడు.

0: యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

క్రాస్ అయిపోయింది. సో అందరికి కూడా వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఫ్రైడే వచ్చేసింది, ఆల్మోస్ట్ వీకెండ్ వచ్చేసినట్టే, అంతేనా? అందరూ ఆ వీకెండ్ మూడ్లో మంచి వైబ్లో ఉండుంటారు. ఎనీవేస్, బ్యూటిఫుల్ సాంగ్తో అయితే, శాకుంతల మూవీ నుంచి సాంగ్తో అయితే మీకు ఎంట్రీ ఇచ్చేసాను కాఫీ టైంలో. మరి మంచి పాట విన్న తర్వాత మంచి మాట కూడా వినాలి కదా. మరి అది ఏంటి అంటే, నేను ఈ మధ్య ఒక కోట్ చదివానండి, నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అదేంటంటే, సర్దుకుపోవడం తెలిసిన వ్యక్తికి ఎలా జీవించాలో తెలిసినట్టే అని. సో ఈ మాట సింపుల్గా అనిపించింది, కానీ ఎంతో అర్థం దాగి ఉందో అనిపించింది. అవునా కదా, నాకైతే అలానే అనిపించింది. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్స్ కదా. లేదు

నేను అడ్జస్ట్ అవను అంటే అయితే బాధలు లేక కష్టాలు ఎదురవుతాయి. కొన్ని కొన్నిసార్లు ఒక్క అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఉన్నట్టు కాదు కదా. ఇంకొక కొత్త ఆలోచనలకు దారి అవ్వచ్చు లేక ఉన్న సమస్యలకు పరిష్కారం కావచ్చు. ఎస్, అంతే కదా. కొన్ని కొన్నిసార్లు అలా పాస్ తీసుకుంటే చక్కగా మనకేమనిపిస్తుంది, ముందు ఆ టైంలో మనకున్న ఎగ్జైట్మెంట్ కానీ వచ్చే ఆలోచనలు కానీ కూడా అలా పాజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా అన్నది కూడా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, పులి ఒక్క అడుగు వెనక వేస్తోంది అంటే దానికి వేట దొరికినట్టే అన్ని. యాక్చువల్గా అది వెనక్కి అడుగేసింది అంటే అమ్మో అదేదో భయపడిపోయింది, అమ్మో దీనికి ఏం చేత కావట్లేదు అని కాదు, ఒక్క అడుగు వేసిందంటే 10 అడుగులు ముందుకు దూకి దాన్ని వేయటం సాధించుకుంటుంది అనమాట. సో లైఫ్లో అన్నీ జరగాలి అని అంటే మనం కూడా సహనంగా ఉండాలి అంటే సర్దుకుపోవాలి. సర్దుకుపోదని రండి టైప్లో కొంచెం అలా సర్దుకుంటూ పోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న చిన్న పాజెస్ తీసుకుంటూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడేసిన తర్వాత అయ్యో ఇది మాట్లాడకుండా ఉండాల్సిందే, అయ్యో ఇది అనకుండా ఉండాల్సిందే, లేకపోతే ఇది చెప్పకుండా ఉండాల్సిందే అన్ని సందర్భాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి తీరుతుంది. అలా ఎందుకు, మనకున్నది ఒక చిన్న స్మాల్ జిందగీ కదా, ఆ జిందగీలో ఇన్ని బర్డెన్స్ మనకి ఎందుకబ్బా. జస్ట్ చిల్ అండ్ కొంచెం సర్దుకుపోండి చాలు, బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చెప్పింది కరెక్టే కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది, అందుకే మీతో షేర్ చేస్తాను. ఎనీవేస్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఉపెనా మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎంలో.

0: చూడు.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

సాంగ్స్ అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నారు మన వివిధ భారతీయుల ఎఫ్ఎం అండ్ స్టూడియోస్లో. టైమ్ 7:00 36 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఈరోజు కనుక డే స్పెషల్లో కనుక మనం చూస్తే, రైతుల జీవితాన్ని మార్చిన గొప్ప ఇంజనీర్గా గుర్తింపు తెచ్చుకున్న సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి అనమాట. May 15, 1803 అంటే 1803 ఇంగ్లాండ్లో అయితే పుట్టారు. అండ్ ఆంధ్రప్రదేశ్లోని గోదావరి కృష్ణా నదులపైన ఆనకట్టలు నిర్మించి రైతులకు నీటి సౌకర్యాన్ని అయితే కల్పించారు ఆయన. సో మీకు విషయం తెలుసా, ఆంధ్రప్రదేశ్ రైతులు సర్ ఆర్థర్ కాటన్ని అపర భగీరథుడు అని పిలిచేవారట. ఎందుకో తెలుసా, నీటిని అందించి ప్రజల పంటలను అభివృద్ధికి కారణమయ్యారని. సో ఇలాంటివి వింటూ ఉంటే అబ్బా అనిపిస్తుంది కదా, ఎంతోమంది అసలు మన అన్నం లేకపోతే, ఈ పంటలు లేకపోతే పండించే ఏ పంట అయినా సరే మన భారతదేశంలో ఏం తినగలం చెప్పండి. వాటికి కారణమైన ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది గోదావరి మూవీ నుంచి. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, వేటూరు గారు లిరిక్స్ అయితే అందించారు. ఇంటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

స్టూడియోస్ లో టైం 7:42 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము కాఫీ టైమ్ లో. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటి, డే స్పెషల్ ఏంటి అంటే స్వాతంత్ర సమర ఉద్యమకారుడైన భగత్ సింగ్, రాజ్గురుల సహచరునిగా ప్రసిద్ధి చెందిన సుఖ్దేవ్ థాపర్ గారి జయంతి అనమాట. May 15th, 1907 అంటే 1907 లూథియానాలో పుట్టారనమాట. 1928 లాలా లజపత్ రాయ్ గారి మరణానికి కారణమైన బ్రిటిష్ గవర్నమెంట్ పైన పగ తీర్చుకోవడానికి బ్రిటిష్ పోలీస్ అధికారులని చంపారనే కారణంతో 1931 మార్చి 23 అయితే ఆయన్ని ఉరితీశారనమాట. ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు, అవునా కదా? ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయడానికి చేయకుండా చూస్తే ఎంతోమంది ప్రాణత్యాగానికి ఒక అర్థం అయితే ఉంటుందండి. అంతే కదా, వాళ్ళంతా ఎందుకండి ప్రాణత్యాగాలు చేసింది? మనందరం సుఖపడాలనే కదా, మనందరం కష్టపడకుండా ఉండాలనే కదా. ఎవ్వరు ఇలా బ్రతకాలి, మనకి నచ్చినట్టుగా బ్రతకాలి, మనం కూడా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, అసలు ఇదంతా కాదు, ఒక మనిషికి ఒక స్వాతంత్రం రావాలి, తను అనుకున్నది చేయాలి అనే కదా. మరి అంతమంది కష్టపడి వాళ్ళ రక్తాన్ని నేలకు వదిలి ప్రాణత్యాగాలు చేసి ఎన్నో టార్చర్స్ని అనుభవించి ఇంత చేసినప్పుడు ఆ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు కదా. సో అదొకటి దృష్టిలో పెట్టుకొని మనం ఎలా మెలగాలి అన్నది ప్రతిరోజు కనుక ఆలోచిస్తూ జీవిస్తే మనం అసలు ద బెస్ట్ పర్సన్గా అయితే ముందుకు అడుగు వేస్తాము అన్నది నా ఉద్దేశం అనమాట. అది సంగతి. ఈ స్టూడియోస్లో టైం 7:44 అయితే క్రాస్ అయిపోయింది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మీ ముందుకోసం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్టూడియోస్ లో టైం 7 గంటలు దాటి 51 నిమిషాలు అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. అండ్ నెక్స్ట్ ఇంకొక డే స్పెషల్ కూడా ఉంది. నోబుల్ బహుమతిని మొదటి వివాహిత జంట అందుకున్న వారిలో పేరు తెచ్చుకున్న పియరీ క్యూరీ జయంతి అనమాట ఈరోజు. అండ్ 15th May 1859 ప్యారిస్లో అయితే పుట్టారనమాట. ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ అండ్ కెమిస్ట్ అండ్ స్ఫటిక శాస్త్రం మరియు అయస్కాంత తత్వంలో మార్గదర్శకుడు ఆయన అనమాట. అండ్ 1903 ఆయన తన భార్య మేరీ క్యూరీతో కలిసి నోబుల్ బహుమతిని అయితే అందుకున్నారు రేడియో యాక్టివిటీ కోసం. అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తూ ఉంది ఫ్రమ్ ద మూవీ తండేల్ నుంచి హైలెస్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై ఆయన చర్చించారు. విజయవాడలోని అన్నా క్యాంటీన్ను నగర మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో భోజన సదుపాయాలు, పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. రాష్టంలో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. క్రీడాకారుల కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేసే 3% రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేస్తూ ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో అర్హత కలిగిన క్రీడాకారులు 3% రిజర్వేషన్లు పొందాలంటే ఇకపై ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షల్లో ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో ఈరోజు 22A మెగా పరిష్కార మేళ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదిళ్ల మనోహర్ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారన్నారు. భూ సమస్యలకు సంబంధించి వినతులను పరిష్కరించుకునేందుకు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు పెరుగుతున్న ఎండ, మరోవైపు పిడుగులతో కూడిన వానలతో రాష్టంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లా సంజామలలో నిన్న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే

0: సాహిత్యపు సంతకం
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
5: స్టూడియోస్ లో టైం 8:11 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. బ్యూటిఫుల్ సాంగ్ అయితే స్టార్ట్ చేసాము అర్జున్ సర్వన మూవీ నుంచి, కన్నే కన్నే అంటూ. అండ్ ఇప్పుడైతే జాబ్ నోటిఫికేషన్తో అయితే నేను ముందుకు వచ్చేసాను. కోల్కతాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కోల్ ఇండియా లిమిటెడ్లో 660 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాల వారు 60% మార్కులతో డిగ్రీ ఆర్ పీజీ పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. చివరి సెమిస్టర్లో చదువుతున్న వారు కూడా ఎలిజిబులే అన్నమాట. అండ్ 30/4/2026 నాటికి, అంటే April 38, 2026 30 ఇయర్స్ అయితే దాటకుండా ఉండాలన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ 11/06/2026, అంటే June 11, 2026 వరకు ఉంది. అది సాయంత్రం 6 గంటల దాకా అన్నమాట. అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే www.coalindia.in లో అయితే చూడొచ్చు. ఆలస్యం ఎందుకు, ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేద్దాం. ఇప్పుడైతే మీ అందరి కోసం అయితే పుష్ప మూవీ నుంచి, అండ్ దాని తర్వాత వి మూవీ నుంచి అయితే సాంగ్స్ వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు పండుగ అంటూ కూడా వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

స్టూడియోస్ లో టైం 8:26 అయితే క్రాస్ అయిపోయింది. మనము నమో గుడ్ మార్నింగ్ విజయవాడలో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ, సో ఈ రోజు రేట్స్ మన పెట్రోల్ డీజిల్ ఎలా ఉన్నాయో, గోల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాం. అండ్ పెట్రోల్ వచ్చి 109.43 పర్ లీటర్ గా ఉంటే, డీజిల్ 97.26 పర్ లీటర్ గా ఉంది. అండ్ గోల్డ్ 24 క్యారెట్స్ అయితే 16,233 పర్ గ్రామ్ అయితే, 22 క్యారెట్స్ 14,880గా ఉంది. అండ్ సిల్వర్ 314 రూపీస్ పర్ గ్రామ్ గా అయితే ఉంది. అండ్ వెదర్ వచ్చేసి ఓవరాల్ గా క్లౌడీగా ఉంటుంది, మబ్బులు మబ్బులుగా. అండ్ హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి 39 డిగ్రీస్ అయితే, లోయెస్ట్ 29 డిగ్రీ సెల్సియస్ గా ఉంది. మధ్యలో చినుకులు పడే అవకాశం కూడా ఉందన్నమాట, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను అన్నది బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం మిరాయ్ మూవీ నుంచి వై బుంది బేబీ వై బుంది లే సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

8:31 అయిపోయింది మన స్టూడియోస్లో టైమ్, అండ్ వైబ్ ఉన్న సాంగ్ అయితే వినేసాం కదా, అంతే వైబ్ ఉన్న మన లైఫ్ గురించి కూడా మాట్లాడేసుకుందామా మరి. అండ్ ఏంటి అంటే, లైఫ్ ఈజ్ లైక్ రైడింగ్ ఎ బైసైకిల్, టు కీప్ యువర్ బ్యాలెన్స్ యూ మస్ట్ కీప్ మూవింగ్ అన్నమాట. సో అర్థమైందా? ఇంతకీ ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాటలు అన్నమాట. అంటే మన లైఫ్ అన్నది సైకిల్ లాంటిదట. మరి బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉండాలి. అంటే కాళ్ళు మన కింద పెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని అంటే తొక్కుతూనే ఉండాలి కదా. ఎక్కడన్నా ఆగితే పుడుక్కు మన కాళ్ళు కింద పెట్టేస్తాం, అది అక్కడితో ప్రయాణం కథం అంతేనా? అండ్ అలా ఆగామో అక్కడే బ్యాలెన్స్ కోల్పోతుంటాం. నేను చెప్పింది నిజమా కాదా, మీరేమంటారు? సో నాకైతే ఐన్స్టీన్ చెప్పిన మాటలు చాలా యాప్ట్గా అనిపించాయండి. మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఎన్ని అడ్డాలు వచ్చినా జస్ట్ ఉడుకుదుడుకులు వస్తుంటాయి. మరి ఆ షేకీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి లైఫ్? సో అలా ఉండాలి, కానీ కంప్లీట్గా ఆగిపోకూడదు. దీని గురించి మనం మాట్లాడుకుందాం, మన లైఫ్లో ఉన్న వైబ్స్ గురించి మాట్లాడుకుందాం. మన గుడ్ మార్నింగ్ విజయవాడలో, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను లోకల్ మూవీ నుంచి నెక్స్ట్ ఏంటి లైఫ్లో జరిగే నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్లో, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో, అండ్ సాగర్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి? నిజంగానే అలానే ఉంటుంది మన లైఫ్లో అండ్ స్టూడెంట్స్లో. టైం 8:00 దాటి 37 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మన లైఫ్లో ఎన్నో కష్టాలు, సమస్యలు, నిరాశ వంటివి చాలానే వస్తూ ఉంటాయి కదా. అదే ఇందాక మన నాకు ఆ పాట బాగా కనెక్ట్ అయిపోయింది అబ్బా. నిజంగా చెప్పాలంటే వాటిని పట్టించుకొని ఆగిపోతే లైఫ్లో అయితే ఆగిపోవాల్సి వచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, కాళ్ళు కింద పెట్టంగానే మన జర్నీ అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ తొక్కుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏమొస్తాయో మనకి తెలీదు, అవునా కదా. అవన్నీ దాటుకొని అయితే ముందుకైతే వెళ్ళాలి కదా. ముందుకు వెళ్ళకపోతే అక్కడే ఆగిపోతే మనకి ఏం సాధిస్తాం? సి, మనకు అంతా ఎడారిలా కనిపించినా సరే ఎడారికి కూడా ఒక ఎండ్ ఉంటుంది కదా. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుందాం అనుకోండి, ఫస్ట్లో కష్టం అనిపించిన తర్వాత అవలీలుగా ఇట్టే ప్రోలో వాడేస్తాం అనమాట ఆ కోర్స్ని. అంటే నేర్చుకునేటట్టుగా నేర్చుకుంటే దాన్ని యూజ్ చేసే టైంలో, అంటే మనం కోడింగ్ చేయొచ్చు, లేకపోతే ఏమన్నా ఇంజనీరింగ్ సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్స్ కావచ్చు, లేకపోతే డిజైన్ కావచ్చు, వాట్ ఎవర్ మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని బట్టి దాన్ని ప్రో లెవెల్లో దాన్ని హ్యాండిల్ చేస్తారు. రాలేదని ఫస్ట్లోనే ఆగిపోతే, డీలా పడిపోతే అప్పుడేం జరుగుతుంది? సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటారు? సో ఇట్స్ అ బేసిక్ ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేశాను. సో ఏదో జరిగిపోతున్నాయి, ఏదో వచ్చేస్తాయి, ఇంకేదో జరుగుతుంది అనుకుంటూ మొదట్లోనే ఆగిపోయి అబ్బా ఇంత కష్టం నేను పడాలా అని అనుకుంటే లైఫ్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. బ్యాలెన్స్ ఈజీగా తప్పుతుంది. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక ఫ్యామిలీలో ఒక్కళ్ళు డీలా పడితే అయ్యో పాపం ఏమైపోయింది అని ఫ్యామిలీ మొత్తం డీలా పడుతుంది, అవునా కదా. ఏంటి వీళ్ళ లైఫ్ ఇలా అయిపోయింది, ఏంటి ఏం చేయగలము, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతూ ఉంటాయి. సో నో, లైట్ తీసుకోండి. ఆహా జరిగిందా, నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది, ఈరోజు ఇలా జరిగింది అని మన రేపు వచ్చే సమస్యకి రెడీగా ఉండండి. రేపు కాదు, నెక్స్ట్ వచ్చే గంటలో ఉండే వచ్చే సమస్యకి కూడా రెడీగా ఉండండి. ఎంత ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది మనం అలవాటు చేసుకుంటే, నెక్స్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇట్లే నేను కనిపెట్టేస్తాను. ఒక పజిల్ హంట్ లాగా ఉండే చూసుకోండి.

చాలా బాగుంటుంది. లైఫ్ అన్నది ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకపోతే అస్సలు బాగోదు. నార్మల్గా ఏదో రోజు తింటున్నాం, రోజు వెళ్తున్నాం, రోజు పడుకుంటున్నాం, ఇలానే ఉంటుంది. అవునా కదా, నేను చెప్పిన మాట కరెక్టా కదా? ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది హనుమాన్ మూవీ నుంచి, పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకు

0: దర్శకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

సో నేను చెప్పేది ఏంటంటే అధైర్యపడకూడదు అనమాట, ఆగిపోకూడదు. మ్యాక్సిమం ఎఫర్ట్స్ దాని మీద దాన్ని ప్రయత్నిస్తేనే సక్సెస్ అయితే అవ్వగలం, అవునా కదా? సక్సెస్ అయ్యారు అని అంటే ఊరికనే కారు, ఎంతో కష్టపడి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీరు ఒక గోల్ ఆర్ ఎయిమ్ పెట్టుకోవాలి, దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలగాలి, అవునా కదా? మనకి నిజంగా పీక మీద అసలు అమ్మో ఇది చేయకపోతే ఇంకా వేరే మార్గం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా సాధిస్తాం. చాలామంది విషయాల్లో ఇది జరిగే ఉండుంటుంది, నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది అనుకోండి, తర్వాత సంగతి. అయితే అలాంటి టైంలో మనం చేయగలిగిన వాళ్ళం, ముందు నుంచి మనం ప్రీ ప్లాన్డ్గా ఎందుకు ఉండలేము చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇలా మనం ప్రీ ప్లాన్డ్గా ఉన్నా సరే ఎదుర్కో ఏదైనా సమస్య వస్తాయి, రాకుండా ఉండదు. లైఫ్ ఈజ్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని నా అభిప్రాయం అనమాట. సో అలా వచ్చినప్పుడు మనం ఓకే నెక్స్ట్ ఏదైనా వస్తుంది అని ఒక అలర్ట్గా ఉన్నామనుకోండి, ఆ టైంలో ఏం జరుగుతుంది, ఏదైనా వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకు ఉంటుంది. సో మనం ఫిజికల్గా ఖచ్చితంగా ఉంటాము స్ట్రాంగ్గా, మెంటల్ స్ట్రాంగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే మనం ఫిజికల్ స్ట్రాంగ్నెస్ మీద స్ట్రెంగ్త్ మీద పడుతుంది అభిప్రాయం, అవునా కదా? ఇప్పుడు మనం ఏదో బాధపడుతూ ఉన్నామండి, ఆ బాధలో తిండి మానేసాం, బాడీ వీక్ అవుతుందా లేదా? అప్పుడు మనకున్న సమస్యను ఎలా ఎదుర్కోగలం? మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఉన్నదానికన్నా రెండింతలు ఎక్కువ తిని దానికి కష్టపడాలి తప్పితే ముడుచుకొని బాధపడి అవస్థపడి, నో, ఇట్స్ నాట్ వర్క్స్ లైక్ దట్ ఇన్ అవర్ ఎవ్రీ వన్స్ లైఫ్, అవును కదా? సో ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. మన గుడ్ మార్నింగ్ విజయవాడలో అండ్ స్టూడియోస్లో టైం 8:47 అయితే క్రాస్ అయిపోయింది. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి

0: వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా?
2: పది లక్షల లాటరీ నాకా?
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

8:55 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. లాస్ట్ గా నేను చెప్పొచ్చే ఒక లాస్ట్ ఇన్స్పిరేషనల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. మనకి స్వాతంత్రం రాకముందు ఏం జరిగిందండి, ఎంత మంది పోరాటం చేశారు, ఎంత మంది ఉద్యమకారులు తయారయ్యారు, ఎంతమంది దేశభక్తులు బయటపడ్డారు. వాళ్ళందరూ కూడా చాలే ఇప్పటిదాకా చేసాము, ఇంక ఇద్దరు వచ్చేటట్టుగా కనిపించట్లేదు, ఆర్ మనం పడుతున్నాం, మంది అయిపోయింది కదా, మనం అందరి కోసం ఎందుకు చేయాలి, ఆర్ ఎందుకు అన్న ప్రశ్న కాకుండా ముందేం జరుగుతుందో తెలియకుండా వాళ్ళ ప్రయత్నాలు ఎంతో కష్టపడి ప్రాణ త్యాగం చేసి మరి మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు, అవునా కదా. మరి అంత పెద్ద విషయంలో వాళ్ళు అంత కష్టపడి, కష్టం కాదండి అది నరకం, అలాంటి నరకం నుంచి బయటపడి మనకి ఇంత స్వాతంత్ర్యాన్ని అందించారు, అవునా కదా. మరి మనకున్న సమస్యలు దానికన్నా చిన్నవా పెద్దవా? చాలా చిన్నవి కదా. ఎప్పుడు కూడా చిన్న గీతం ముందు పెద్ద గీత ముందు చిన్న గీత చిన్నగా కనిపిస్తుంది అంటారు పెద్దవాళ్ళు, అవునా కదా. సో అలా మనం ప్రతి ఒక్కటి, మన సమస్య సమస్యే, సమస్య కాదనే అన్నట్లేదు, అలా అని చెప్పి ఆగిపోకూడదు, ఖచ్చితంగా దాన్ని దూసుకుంటూ బుల్లెట్ లాగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అంతే, గాలిని చొరబడుతూ ముందుకు పరిగెడుతుంటే ఎంత ఒక్కొక్కసారి స్పీడ్గా పరిగెడుతుంటే మొహానికి గాలి తగిలి మంట మంటగా ఉంటుంది. లైఫ్ కూడా అంతే, చాలా మంటగా, చాలా పొడిచినట్టుగా, బాధగా, ఇబ్బందిగా, రకరకాలుగా ఉంటుంది లైఫ్ అనేది. చెప్పాను కదా, ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ సస్పెన్సెస్. సో కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేసి చక్కగా మనకి ఎదురు మనం అనుకున్నది మంచి మార్గంలో ముందుకెళ్తున్నావా లేదా కష్టాలు వచ్చినా అధిగమిస్తున్నావా లేదా అన్నదే పాయింట్. మధ్యలోనే ఆపకూడదు, ఓకేనా. అదన్నమాట సంగతి. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, ఫ్రమ్ ద మూవీ రాజా ది గ్రేట్ నుంచి, రాజా రాజా రాజా ది గ్రేట్ రా. సో అదన్నమాట సంగతి, వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: అరే ఎక్కడ సోప లేని పొగడద్దు, ఉన్నది మాత్రమే పొగడండి.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం.
4: శ్రీమద్ భగవద్గీత

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఎర్ర చందనంతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా అధిక ఆదాయం సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏఐ టూల్స్ వాడకం ద్వారా ఎక్సైజ్, గనులు, రవాణా శాఖల్లో పన్ను ఎగవేతలను అరికట్టాలని ఆదేశించారు. సచివాలయంలో నిన్న ఆయన ఆదాయార్జన శాఖలపై సమీక్షించారు. రాష్టంలో ఉన్నత విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్టంలోని 19 యూనివర్సిటీలు, ఆర్జీయు, కేటీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. అందుకు సంబంధించిన నియామకాల నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 96 కోటి భవనాలను వేగంగా నిర్మించి త్వరగా వినియోగంలోకి తేవాలని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి తదితర అధికారులతో నిన్న సచివాలయంలో మంత్రి ఫరూక్ సమీక్ష నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న జీపీ, ఏజీపీ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని సూచించారు. ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన వనరులది కీలక పాత్ర అని, వాటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఇదే సమయంలో వినూత్న పరిశోధనలు జరగాలని నీతి ఆయోగ్ శాశ్వత సభ్యుడు వికే సరస్వత్ అన్నారు. అనకాపల్లి జిల్లా సభవరంలోని భారత పెట్రోలియం శక్తి సంస్థ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి నిన్న ప్రసంగించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి ఈ రోజు భూమి పూజ చేస్తారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులకు ఉద్బోధించారు. ఉపాధ్యాయులు పిల్లల అభివృద్దికి సమగ్ర దృష్టితో పనిచేయాలని కోరారు. నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుంచి తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: చూడు.

స్టూడియోస్ లో టైం 9:30 అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము వివిధ భారతిలో జోరుగా హుషారుగా అండ్ బ్యూటిఫుల్ సాంగ్ తో అయితే స్టార్ట్ చేసాము. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి లెహరాయి అంటూ అండ్ మరి ఈ జోరుగా హుషారుగాలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ రోజు ఒక డే స్పెషల్ ఉందండి, దాని గురించి అయితే మాట్లాడేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో మీకు ఒక క్లూ కూడా ఇద్దాం అనుకుంటున్నాను, నేను చెప్పబోయే టాపిక్ ఏంటో అని మీరు ఏమైనా గెస్ చేయగలరా? మీకు ప్రకృతి అనగానే గుర్తొచ్చే జీవరాశులు ఏంటి? జనరల్గా ప్రకృతి అనగానే అలా వస్తూ ఉంటాయి. నేను ఊరికనే మీ మనసులో ఆన్సర్ అనుకోండి, అది అవునో కాదో చూద్దాము. నేను దాని గురించి చెప్తాను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే మీ అందరి కోసం హిట్ మూవీ నుంచి ఊరికే ఊరికే సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: పది లక్షల లాటరీ నాకా?
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. భారతిలో టైం 9:00 దాటి 17 మినిట్స్ అయితే క్రాస్ అయిపోయింది. మనం ఉన్నాము జోరుగా హుషారుగా. సో ప్రకృతి అనగానే గుర్తొచ్చే జీవరాశులు ఏంటి అని అడిగాను కదా. ప్రకృతిలో భాగమైన ముఖ్యమైన జీవరాశులు జంతువులు, పక్షులు, ఇంకా డీప్గా వెళ్తే కనుక మొక్కలు కూడా కదా. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది. మొక్కల్లో కూడా అంతే కదా, మొక్కలు చచ్చిపోయాయంటాం. ఏమైనా వాడిపోయినా అలా తలవాలు చేసినా కూడా మొక్కలు చచ్చిపోయింది అంటే, చచ్చిపోవడం అంటే ఏంటి, దానికి జీవం ఉన్నట్టే కదా. సో అలా డీప్గా కనుక వెళ్తే అవి కూడా ప్రకృతిలో ఒక భాగమైన జీవరాశి. ఇంతకీ వీటి గురించి స్పెషల్ ఏంటి ఈరోజు అని అడిగితే కనుక నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ డే అనమాట. అంటే అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే స్పెషల్ డే అనమాట. దీన్ని మే 3rd ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే లైక్ 3rd ఫ్రైడే ఆఫ్ ద మే అనమాట. మే నెలలో వచ్చే 3rd శుక్రవారం రోజు సెలబ్రేట్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. మరి ఈరోజు ఏం చేస్తారు అని అంటే, జనరల్గా ఏం చేస్తారు, ఎలా కాపాడుకోవాలి, ఏం జరుగుతున్నాయి, వాటి హిస్టరీ ఏంటి, ఫ్యూచర్ ఏం జరగబోతోంది, ప్రస్తుతం మనం ఏం చెయ్యాలి, వాటి జాగ్రత్తలు ఏంటి, మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా కాపాడాలి. సో వీటి గురించి అంతా కూడా మనకి ఒక అవగాహన ప్రోగ్రామ్ లాగా చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా ఏమేమి జరుగుతాయి, అసలు ఏమేమి ఉన్నాయి, ఒకప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు ఏమి లేవు అన్న వాటి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడైతే స్టూడియోస్లో టైం 9:30 అయితే క్రాస్ అయిపోయింది. మీ అందరి కోసం జాను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

టైం 30 అయిపోయింది. మన వివిధ భారతిలో టైం అండ్ జోరుగా హుషారుగా బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం బింబిసార మూవీ నుంచి. అండ్ నేనైతే జీవరాశుల గురించి మాట్లాడుతున్నాను కదా, సో ఒకప్పుడు చూసినన్ని జంతువులు కానీ పక్షులు కానీ మొక్కలు కానీ ఇప్పుడు చూడగలుగుతున్నామా? నాకైతే డౌటేనండి. చాలా రకాలైతే కనిపించకుండా కూడా పోయాయి. అండ్ దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమేమి తక్కువగా కనిపిస్తున్నాయి అంటే, ఇండియాలో బెంగాల్ టైగర్, ఏషియన్ లయన్, ఎలిఫెంట్స్, ఈగల్స్, సీ టార్టాయిసెస్ అంతరిస్తున్నట్లు ఒక సర్వే అయితే చెప్తోందనమాట. అంటే కంప్లీట్గా అంతరించిపోలేదు, బట్ అవి తగ్గుతూ వస్తున్నాయి అనమాట. అంతరించకపోవడానికి చెప్పాను కదా చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ డీఫారెస్టింగ్, పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ చేంజెస్, ప్లాస్టిక్ యూసేజెస్, అక్రమ వేట, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉందనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎలా కాపాడుకోవాలి అని అంటే దానికి మార్గాలు ఉన్నాయి. బట్ నిజంగా చెప్పండి, మీరు ఇప్పుడు కొన్ని జూలో చూస్తున్నాము అని అంటే ఫారెస్ట్లో చూడలేనివి జూలో చూడొచ్చు, కానీ అంతరించిపోతున్నాయి కాబట్టి జూలో చూసే సందర్భాలు కూడా చాలా వస్తున్నాయి కదా మనకి ఇప్పుడు. అంటే అన్ని చోట్ల అని చెప్పను, ఉన్న చోట్ల మాత్రం మనకి సర్వే ప్రకారం తెలిసిన దాని ప్రకారం చాలా తగ్గిపోతున్నాయి అనమాట. ఇది చెప్పాను కదా ఈ అన్ని కారణాల వల్ల. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. 9:31 అయితే క్రాస్ అయిపోయింది మన స్టూడియోస్లో టైం. ఇప్పుడు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ, భారతీయుడు మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

స్టూడియోస్లో టైం 9:37 అయితే క్రోసేపు అయింది. సో ఇప్పుడు జంతువుల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం జోర్గా హుషార్గాలో. సో ఒకప్పుడు చూసిన జంతువులు కానీ పక్షులు కానీ మొక్కలు కానీ ఇప్పుడు అయితే చూడలేకపోతున్నామని అనుకున్నాం కదా ఇందాక. సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మన పరిసరాల్లో చెట్లు కానీ మొక్కలు కానీ నాటడం అన్నమాట. దీనివల్ల పొల్యూషన్ అన్నది తగ్గుతుంది. సో ఇది దీనివల్ల వాతావరణాన్ని కాపాడడంతో పాటు మనకు కూడా చల్లగా ఉంటుంది. అవునా కదా, చుట్టుపక్కల చెట్లు ఉంటాయి, హ్యాపీగా కాసే నీళ్లు పోస్తే అదే పెరుగుతుంది, చక్కగా మనకి షెల్టర్ ఇస్తుంది. మనమే కాదండి, రోడ్లో వెళ్లే జీవరాశులు కూడా ఈ ఎండలకి ఇబ్బంది పడిపోతుంటాయి, చెట్ల నీళ్ళ కోసం చూస్తూ ఉంటాయి. అండ్ అంతేకాదు పక్షులకి కూడా మనం ఇళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతామా కదా. మనకు టెక్నాలజీ అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే బోల్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఉంటున్నాయి, ఆ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా టెక్నాలజీ అవసరమైతే ఉంది. కానీ ఆ టెక్నాలజీని కూడా ఒక లిమిట్లో వాడితే మిగిలిన ప్రాణులకు కూడా, ప్రాణవులు కూడా బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ రేడియేషన్ వచ్చిందండి, ఆ రేడియేషన్ మనుషులకే చాలా ప్రమాదకరం. అంటే ఇంకా చిన్న చిన్న పక్షులకు కానీ జంతువులకు కానీ ఇంకెంత ప్రమాదకరం చెప్పండి. మనకి చక్కగా రోబోట్ 2 సినిమా కూడా వచ్చేసింది దాని మీద. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 100% ఇదే అని అనట్లేదు, చాలా కారణాల్లో ఇది ఒక కారణం కూడా. మనకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేద్దాం, అవసరం లేనప్పుడు చక్కగా పక్కన పెడేద్దాం. మనం వాడే కొద్దీ రేడియేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ రేడియేషన్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ, హెల్త్ బాగాలేనప్పుడు కానీ మనకి రేడియేషన్కి దూరంగా ఉండమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అవునా కదా, ఎక్కువ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల రేడియేషన్ పెరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫోన్స్, ఏదైనా రేడియేషన్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైనా సరే అది ప్రమాదకరం. కాబట్టి అలాంటి వాటిని తగ్గించుకుంటూ లిమిటెడ్గా యూజ్, పూర్తిగా మానేయమని కాదు. ఎందుకంటే మనం ఎంత టెక్నాలజీ పెరుగుతుందో ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా మనం కొన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఏదైనా ఒక లిమిట్ అన్నమాట. అండ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ప్లాస్టిక్ వాడకను కూడా తగ్గించండి అని. దీనివల్ల మిగిలిన ప్రాణులకు జీవరాశుల గురించి సంగతి పక్కన పెడితే మనకే ప్రమాదాన్ని అయితే ఇస్తుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మన జోరుగా హుషారుగాలో 9:40 అయితే అయిపోయింది. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, రారండే వేడుక చూద్దాం మూవీ నుంచి. సాంగ్ వచ్చేస్తుంది శ్రీమణి గారి లిరిక్స్లో, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో, సాగర్ పాడిన పాట. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: బాగుందిగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

గేమ్ చేంజర్ మూవీ నుంచి లవ్లీ ట్రాక్ అయితే వినేశారు స్టూడియోస్ లో. టైం 9:49 అయితే క్రాస్ అయిపోయింది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రకృతి అన్నది మన దేవుడు దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ మనకి, అవునా కదా. మళ్ళీ అలాంటి ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నామో మన చేతుల ద్వారానే. చెప్పాను కదా, ప్లాస్టిక్ అన్నది ఎంత హాన్ చేస్తుందంటే, మైక్రో ప్లాస్టిక్ కూడా కరగదట అసలు మన బాడీలో కానీ నేలలో కానీ ఎక్కడ కూడా. అది డిజాల్వ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుందట. ఇంకా ఆలోచించండి, అసలు మనం డైలీ

వీరు ఎన్ని ప్లాస్టిక్ యూస్ చేస్తున్నామో, ట్రై టు అవాయిడ్ దట్. అది అవాయిడ్ చేస్తేనే మన మనం ప్రకృతిని, ఏంటండి ఉత్త ప్లాస్టిక్ వాడితే ప్రకృతికి ఏమవుతుంది అని అనుకుంటున్నారు, కానీ అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి. ఇప్పుడు 100 రూపాయలు కావాలంటే రూపాయి నుంచో లేకపోతే 10 రూపాయల నుంచో లేకపోతే పావుల నుంచో ఇంకా దానికన్నా ముందు నుంచో స్టార్ట్ అయితేనే కదా అది 100 రూపాయలు అయ్యేది. సో ఒక ఇష్యూ పెద్దదవడానికి ఇలాంటి కారణాలు ప్రతి ఒక్కటి కారణం అయ్యి అది పెద్ద తుఫాన్ లాగా మారుతుంది. చెప్పాను కదా ప్రకృతి అన్నది దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్, దాన్ని మన చేతులారా నాశనం చేసుకుంటున్నామేమో అని నాకు ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట, ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా దాని బ్యాలెన్స్ అయితే కోల్పోతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రకృతిని ఇచ్చే పనిష్మెంట్స్ మనం తీసుకోవాల్సిందే, వేరే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదు కదా. చిన్నప్పుడు ఎన్ని పక్షులు చూశాను నేనైతే, పక్షిని చూడడం అదొక అద్భుతంలా కనిపిస్తుంది ఇప్పుడైతే. పక్షులు తగ్గితే పురుగులు కీటకాలు పెరుగుతాయి, వాటి వల్ల మెయిన్గా పంటలకు నష్టం తగ్గుతుంది. ఇదేంటి చిన్న ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, అది పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద జంతువులు మనిషికి దగ్గర నుంచి ప్రతి ఒక్కదానికి ఇది సంబంధించిందనమాట. అంటే ప్రకృతి అనేది ఒక లైఫ్ సైకిల్ దెబ్బతింది అని అంటే అది మనకే ప్రమాదం కదా, అవునా కదా. సో ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇలాంటివి. చిన్నప్పుడు సైన్స్ లెసన్స్లో విన్నాం కదా, సైన్స్ చదువుకుంటే చాలండి బోర్డులన్నీ నేర్చేసేసుకోవచ్చు, మన లైఫ్లో ఎలా ఉండాలి అంటే మన వాతావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది అక్కడే తెలిసిపోతుంది. లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ రియల్ టైం మనకి గనక స్కూల్లో గనక చెప్పి నేర్పించి ఉండుంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. నాకు అర్థమైంది, నాకు తెలిసింది, నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎనీవే స్టూడెంట్స్లో టైం 9:51 అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, గురు మూవీ నుంచి ఎయ్ పటాకే అంటూ. సో భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్స్లో సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించగా అనంతు పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి.

సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. న్యాయ వివాదాల కారణంగా నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట సచివాలయంలో నిన్న మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించేందుకు మంత్రి పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడారు. ప్రతివారం ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్లలో భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని అన్న క్యాంటీన్ను నగర మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ట్రాన్స్జెండర్స్ సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. రోజుకు 2 స్వర్ణగ్రామ వార్డులను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిన్న స్వర్ణగ్రామ వార్డుల అధికారులతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రంగం సిద్దం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు తెలియజేశారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

City FM 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది. లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

చేంజెస్ వింటున్నారు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ఇచ్చురాజే సీత అండ్ స్టూడియోస్లో టైం 10:00 దట్టి 12 మినిట్స్ అయితే అలా క్రాస్ అయిపోయింది అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మహానుభావుడు మూవీ నుంచి అయితే సాంగ్ విన్నారు అండ్ హరి విల్లుకి అయితే వెల్కమ్ చెప్పేశాను. మరి నా ఫస్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, మీరందరూ కూడా ఆన్సర్స్తో రెడీగా ఉండండి అండ్ వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిషన్ మ్యూజియం ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? ఆన్సర్ తెలిస్తే 8662488814 నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, మీ అందరి కోసం ఒక పాట ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చిన్ని గారు.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం.

0: అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

చేంజెస్ వింటున్నారు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ఇచ్చేరాజే సీత. అండ్ 10 o'clock 32 minutes అయితే అయిపోయింది మన వివిధ భారతిలో టైం. అండ్ హర్విల్లో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మిషన్ మాజమ్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడిగాను. లెట్ సీ ద ఆన్సర్స్. అండ్ ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే, గుడ్ మార్నింగ్ వివిధ భారతి, రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారండి. అండ్ నెక్స్ట్ చెప్పాడన్న జోగానంద్రావు కాలనీ అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు పాలపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సీత గారు హరవేలు ప్రోగ్రామ్కి స్వాగతం. సీతాజీ నా ఆన్సర్ అంటూ ఎక్కడా అని కాదు, ఎవరు ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు అని అడిగాను. ఆన్సర్ చేసేయండి లోపల. ఎస్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అపరంజి ఫ్రమ్ తిరుపతి. మీ పేరు చాలా బాగుందండి, చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నారు కదా. అండ్ మోనిషాకి హాయ్ చెప్పండి మేడం అంటూ రాంగ్ ఆన్సర్ అయితే పంపించారండి. చెల్లపందిరామర్ అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి. అండ్ అదనమాట సంగతి. ఇంకొక ఆన్సర్ ఏదో వచ్చేసింది, గుడ్ మార్నింగ్ సీత గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. ఇందుకు ఈ ఆన్సర్ ఏంటో తెలుసా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది రాజు ఏలూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, కొకైన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా May 2026 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? కొకైన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా May 2026 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 8662488814 నెంబర్కి అయితే ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, దువ్వాడ జగన్నాథ మూవీ నుంచి బాక్స్ బద్దలైపోయే. వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: వీణ వేణువైన సరిగమ విన్నావా?
4: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
6: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
5: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
6: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
4: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం.

0: కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎం లో స్టూడియోస్ లో. 10:31 అయితే క్రాస్ అయిపోయింది. సో సెకండ్ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. కొకైన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా May 2026 లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని అడిగాను. ఇంకా ఆన్సర్స్ చెయ్యని వాళ్ళు 8662488114 నెంబర్కి అయితే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఖైదీ No. 150 నుంచి దేవేశ్వరీ ప్రసాద్ కంపోజిషన్ లో, లిరిక్స్ లో అండ్ పాట పాడింది కూడా దేవిశ్రీ ప్రసాద్ అండ్ రనీనా రెడ్డి. సో వింటూ ఎంజాయ్ చేయండి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

10:36 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ సెకండ్ క్వశ్చన్ అడిగేశాను, కొకైన్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మే 2026 లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని. సో ఆన్సర్స్ అయితే చూసేద్దాం, ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ పంపించారో. చాలానే వచ్చేసేయండి. అండ్ పెడన జోగానంద్ర కానీ అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించాడు కోట శ్రీమన్ నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అండి, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ హుషారు, సూపర్ హుషారు కలిగించే పాటలు ఎంటర్టైన్ చేస్తున్నాం, మీకు ధన్యవాదాలు అంటూ సమాధానం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ అన్నారు, కొంచెం ఊరు పేరు కూడా పెట్టుంటే బాగుండేది కదండి. ఎనీవేస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిరుపతి నుంచి అపరంజి గారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజు గారు ఏలూరు నుంచి. అండ్ నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే ఆపరేషన్ వైట్ స్ట్రైక్ అన్నమాట ఆ ఆపరేషన్ పేరు. సో థర్డ్ క్వశ్చన్లోకి కూడా ఒకసారి వెళ్దామా. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? భారతదేశపు మొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడిగాను. సో ఆన్సర్స్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం బాహుబలి మూవీ నుంచి అయితే సాంగ్ వస్తుంది, బట్ ఏ నెంబర్కి చేయాలి వాట్సాప్? 8662488114 నెంబర్కి. అండ్ చైతన్య ప్రసాద్ గారి లిరిక్స్ అందించగా, ఎంఎం కీర్వాణి మ్యూజిక్ అందించగా, దీపు అండ్ సోనీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

48 అయిపోయింది మన స్టూడియోస్ లో టైమ్. సో హరివిల్లులో నేను థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాను, భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడిగాను. లెట్స్ సీ ద ఆన్సర్స్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించారు ఇందాక దానికి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్, గుడ్ మార్నింగ్ సీత గారు, పోరంకి వీర రాఘవమ్మ, రేఖా సాయి, మౌనిక అంటున్నారు, హాయ్ అండి. అండ్ సి మురళి గారు హాయ్ సీత గారు అంటున్నారు, హాయ్ అండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ పెడన్న జోగనంద్రోకాని అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిరుపతికి చెందిన అపరంజి అంటూ. అండ్ ఐఆమ్ అర్జున్ ప్రసన్న ఫ్రమ్ చిలకలూరు పేట, ఐ కాంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అని అంటున్నారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇప్పుడు మనం టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు మనీ అయితే కట్ అవుతూ ఉంది కదా. ఒక క్షణం, ఒక 1 or 2 minutes అక్కడ వెయిట్ చేసి ఒక స్లో డౌన్ చేసి అది స్కాన్ అయిన తర్వాత మనీ కట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ అవరోధరహిత టోలింగ్ వ్యవస్థ అంటే ఎంత స్పీడ్ లో అన్న వెళ్ళిపో అది ఈజీగా స్కాన్ చేసేస్తుంది. ఆ స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా టోల్ మనీ అన్నది డిటెక్ట్ అవుతుంది, అదనమాట సంగతి. థింక్ ఇది క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఫాల్క్ జలసంధిని దాటిన అతి చిన్న వయసు గల ఈతగాడిగా నిలిచిన ఇషాంకా సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఫాల్క్ జలసంధిని దాటిన అతి చిన్న వయసు గల ఈతగాడిగా నిలిచిన ఇషాంక్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ పంపించేయండి 8662428141 నెంబర్కి.

0: సూపర్ మచ్చి
1: తందాచే తందాచే ఎంగ వీట్టు తంగ తిరయ వంకయ్యల తందాచే
0: సూపర్ మచ్చి.

0: 10:54 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా సార్. రోజు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదివేద్దాం. ఫాల్క జలసంధిని దాటిన అతి చిన్న వయసు గల ఈతగాడుగా నిలిచిన ఇషాంక్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? సో ఆన్సర్స్ ఏంటి అని అంటే కనుక బాగా చేయండి. ఇందక్కడ దానికన్నా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట్ ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సీత గారు, ఒక పాట పాడండి అంటున్నారు మన మురళి గారు యాజ్ యూజువల్గా. అండ్ పెడన్న జోగన దొరకాలని అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్న నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ సూపర్ అంటూ బి రాంబాబు గారు కమల మన్స రచన ఉదయ్ తేజ ఫ్రమ్ బైరెడ్డిపల్లె చిత్తూరు డిస్టిక్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారండి అర్జున్ ప్రసన్న ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి. అండ్ అలాగే జగ్వి ఫ్రమ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మాకు వీబీ చాలా ఉపయోగపడుతోంది. మా వాణి ఆకాశవాణి ధన్యవాదాలు వీబీకి. మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు ఎంఎస్ ధోని స్టేట్ అంటున్నారు. ఓకే. అండ్ మేడం నేను న్యూస్ అండ్ యాప్ వింటున్నాను నేతాజీ ఫ్రమ్ సత్యవీడు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే శుభోదయం మిత్రమా. హాయ్ సీతా వైదేహీ జానకి మిత్రమా, బాగున్నారా? మీ ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి వింటున్నాము. మా అమ్మ హైదరాబాద్లో సర్జరీ చేసుకొని ఉన్నారు. ఆమె ఇది ఎఫ్ఎం వింటున్నారు స్లో వాల్యూమ్లో పెట్టుకొని అంటూ తన లైఫ్లో మన వివిధ భారతి ఒక పార్ట్ అయింది, మీరంతా కూడా పార్ట్ అయ్యారు అంటూ పంపించారు. అండ్ శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ ఫ్రమ్ ద హైదరాబాద్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే బెజవాడ ప్రకాష్ రావు గారికి హాయ్ చెప్పండి అంటున్నారు, మీ పేరు ఏదండి? అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సీతమ్మ హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ అప్పుడే సీతాజీ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేదాంతన్ జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నా పేరు పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఆన్సర్స్ అన్ని కూడా చదివేశానండి, కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పేస్తున్నాను. జార్ఖండ్. సో ఇషాంక్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? జార్ఖండ్. అదనమాట సంగతి. స్టూడియోస్లో 10:10 o'clock దాటి 57 minutes దాటి అలా ముందుకెళ్ళిపోతుంది. అండ్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత న్యూస్ తర్వాత నెక్స్ట్ ఛార్జీ కూడా రెడీగా ఉన్నారు, నవ్వులతో మిమ్మల్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వింటూ ఎంచేయండి మన 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ నేను సైనింగ్ ఆఫ్, యువర్ సీత.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
6: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
7: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
6: మన ఆకాశవాణి
7: భరతావనికే
6: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
7: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా వంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఎస్ సాయి

సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపుపై రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ పదవీకాలం పొడిగింపుతో నవంబర్ 30 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక 5th జనరేషన్ యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానుండటంతో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తూ జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన వనరులది కీలక పాత్ర అని, వాటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఇదే సమయంలో వినూత్న పరిశోధనలు జరగాలి అని నీతి ఆయోగ్ శాశ్వత సభ్యుడు వికే సరస్వత్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని భారత పెట్రోలియం శక్తి సంస్థ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి నిన్న ప్రసంగించారు. క్రీడాకారుల కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేసే 3% రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేస్తూ ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హత కలిగిన క్రీడాకారులు 3% రిజర్వేషన్లు పొందాలంటే ఇకపై ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షలో ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజుకు 2 స్వర్ణగ్రామ వార్డులను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిన్న స్వర్ణగ్రామ వార్డుల అధికారులతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవైపు పెరుగుతున్న ఎండ, మరోవైపు పిడుగులతో కూడిన వానలతో రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లా సంజామలలో నిన్న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన మూవీస్ టైం. సో మరి చాలా మంది అసలు ఏంటి ఈరోజు సినిమా కబుర్లు ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేసా మీకోసం బోలెడ్ అనే సినిమా కబుర్లు కూడా తీసుకొచ్చేసా. చెప్పాను కదా నేను వెళ్ళేటప్పుడు రేపు సినిమా కబుర్లలో కలుస్తాను అని. సో అన్న ప్రకారం ఇలా ప్రత్యక్షం అయిపోయాను అనమాట. సో మరి ఏం చేద్దామంటే మంచి మంచి సాంగ్స్ వింటూ బోలెడ్ అనే సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఆల్సో ఈ రోజు మనకి బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు, అండ్ ఈరోజు డే స్పెషల్ కూడా ఉంది, అవన్నీ కూడా నేను చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం శృతి వస్తే నాని పాట.

కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:15 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. రాజాది రాజా ఈ సినిమాతో ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మన టాలీవుడ్ కి. రుత్విక్ అనమాట తన పేరు. బాగున్నాడు, మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ మంచి రోల్స్ కనుక చేస్తే సెటిల్ అయిపోవచ్చు మన టీటౌన్లో. సో టీజర్ రిలీజ్ అయిపోయింది రాజాది రాజా మూవీది, బాగుంది, నాకైతే నచ్చింది. మరి టీజర్ చూస్తే ఇది ఒక తండ్రి కొడుకులకి మధ్యలో జరిగే ఎమోషనల్ స్టోరీ అని అనిపించింది. కాకపోతే మూవీలో సెంటిమెంటే కాదు, యాక్షన్కి యాక్షన్, విజువల్స్కి విజువల్స్, మ్యూజిక్, ఇలా ప్రతి ఒక్కటి అదిరిపోతాయని మాత్రం కొంచెం తెలుస్తోంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ రాజాది రాజా కోసం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం రాజారాణి మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వెయింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: లక్కీ భాస్కర్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:25 అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలకు పెట్టింది పేరు. నెక్స్ట్ హీరో ధనుష్ తో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారట. మరి పురాణాలకి సంబంధించిన ఒక జంగిల్ బేస్డ్ స్టోరీ. పిఎస్ఏ మిత్రన్ మూవీకి డైరెక్టర్ అనమాట. కాకపోతే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ 2027 స్టార్టింగ్లో షూట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అది మ్యాటర్. అండ్ కల్కి మూవీ పార్ట్ 1లో ఎన్ని క్యామియోస్ ఉన్నాయో మనందరికీ తెలుసు. అయితే కల్కి 2లో నాని ఒక ఇంపార్టెంట్ క్యామియో చేయబోతున్నాడని టాక్. అది మ్యాటర్. సో మరి ఇలా నడుస్తున్నాయి అప్డేట్స్. అయితే ఇంకా మరి బోల్డెన్ అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అన్నిటి గురించి. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది ను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: శంకర్ మహాదేవన్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఆచార్య సినిమా నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్. 11:36 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కవులు ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు ఎనర్జెటిక్ హీరో రామ్ బర్త్డే. సో మరి దేవదాస్ మూవీతో స్టార్ట్ అయిన తన జర్నీ నిన్నటి ఆంధ్ర కింగ్ తాలూకా దాకా ఓ అద్భుతం అని చెప్పాలి. సో మరి కెరీర్ లో ఇప్పటి వరకు 22 ఫిల్మ్స్ చేశారు. మరి ర్యాపో, నెక్స్ట్ ర్యాపో 23rd ఫిల్మ్ ఒకటి రెడీ అయిపోతుంది, దాని అనౌన్స్మెంట్ అనమాట ఈరోజు. మరి నాకు తెలుసండి, సీనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ మన ర్యాపోకి కూడా, వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో మీరు ఆలోచిస్తుండండి. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఎస్, 11:45 క్రాస్ అయిపోయి 6 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం, అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పెద్ద మూవీ నుంచి అయితే ఒక పవర్ఫుల్ వీడియో రిలీజ్ అయింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన గౌర్ నాయుడు క్యారెక్టర్ రివీల్ చేశారన్నమాట ఈ వీడియోలో. చాలా స్ట్రాంగ్ రోల్ అయింది అనిపించింది నాకు వీడియో చూస్తే. మూవీ అయితే 4th అండ్ ట్రైలర్ అయితే ఈ మంత్ 18th, అంటే ఇంకొక 3 డేస్ లో వచ్చేస్తాయి రెండు కూడా. సో మై డియర్ చెర్రీ ఫ్యాన్స్, పండుగ చేసుకోండి, ఇక అది మ్యాటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దివ్యేంద్ర శర్మ ఉన్నారు కదా, హిందీ యాక్టర్ అనమాట తను. సో నెక్స్ట్ వెంకి యాక్ట్ చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారట. మరి ఒక పక్కన విక్టరీ వెంకీ లాంటి హీరో, అండ్ ఇంకొక పక్కన మన త్రివిక్రమ్ గారు. అసలు నిజంగా అండి, మూవీ హిట్ అయితే కనుక ఇటు పెద్ది కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, దివ్యేంద్ర కూడా మన తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చేమో అని నాకు అనిపిస్తోంది. ఎనీవేస్, మరి నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది 12th జూన్. అండ్ ఇంకా ఈ హీరోస్ అందరూ, అంటే ఇప్పుడు మనం కొంతమంది హీరోస్ గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. మరి ఈ బ్రేక్ లో మీ అందరి కోసం పందెం కోడి మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. ఎంజాయ్ లిజింగ్.

మన టైం అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో మరి ఇంతకు నేను చెప్పాను కదా, నాకు తెలుసండి సీనియర్ ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్, మన రామ్ పోతే నేను వీళ్ళందరికీ కూడా కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ డైరెక్షన్లో హీరోగా యాక్ట్ చేశారనమాట, అది మ్యాటర్. సో నెక్స్ట్ ఆ లిస్ట్లో మన రామ్ కూడా జాయిన్ అయిపోయాడు. ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈరోజు. ఏంటంటే మ్యాటర్, తను నెక్స్ట్ తీస్తున్న సినిమాకి తనే డైరెక్టర్, అండ్ ఈ సినిమాకి వీరా అనే టైటిల్ పెట్టారనమాట. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది. తనే కథ రాశారు, డైరెక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు కూడా. లోన్ ఉల్ఫ్ అని చెప్పేసి సబ్ టైటిల్ వచ్చిందనమాట. ఎనీవేస్ మరి థియేటర్ రిలీజ్ అయితే December 2026 ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా జూన్ ట్వంటీ సిక్స్ నుంచి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందా, ఎగ్జాక్ట్గా 6 నెలల్లో ఫినిష్ చేసేసి రిలీజ్ చేసేస్తారు కూడా, అదే మ్యాటర్. ఆహా, సూపర్ ఫాస్ట్ యాక్షన్లోనే కాదు మరి డైరెక్షన్లో కూడా స్పీడ్ చూపిస్తున్నారన్నమాట రామ్. ఎనీవేస్ రైట్ నౌ శివం సినిమా నుంచి సాగర్ అండ్ హరిప్రియం పాడిన పాట ప్లే చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్, భాస్కర్ భట్లర్, రవికుమార్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: సో మరి లవ్లీ సాంగ్ అయితే వినేశారు మూగ మనసులు సినిమా నుంచి కె జమునారాణి గారు పాడిన పాట ఆత్రేయ గారి రచనలో. సో మరి ఈ రోజు సింగర్ కె జమునారాణి గారి జయంతి అన్నమాట. మరి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ లాంగ్వేజెస్ లో 6,000 పాటలు పాడిన అద్భుతమైన గాయని మన ఆవిడ. సో మరి అది మ్యాటర్. అండ్ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బర్త్డే కూడా. అలాగే తమిళ్లో మూవీస్ ఎక్కువ చేశారు కానీ మన తెలుగులో మాత్రం నేను మీకు తెలుసా, గురు, దసరా, సైంధవ్, కల్కి 2 పార్ట్స్, ఇవన్నీ కూడా మ్యూజిక్ ఆయనే. సో మరి ఈరోజు యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ బర్త్డే కూడా. టీవీలో యాంకర్ గా, జడ్జ్ గా ఎన్నో షోస్ చేస్తూ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్. సో అది మ్యాటర్. ఇది ఇవాల్టి సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్ గా మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి అసలు చూంచాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి అన్నదాతకు శాశ్వత సంపదను అందించిన మహనీయులు సర్ ఆర్థర్ కాటన్ అని, ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరనే స్పూర్తి అని చెబుతూ ఆయనకు నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న ది ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ టెక్నికల్ ప్రాజెక్టును ప్రారంభించడానికి విచ్చేసినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ సభాప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను పరిశీలించారు. రాష్టంలో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్ర పంచాయతీరాజు శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 5 పంచాయతీలకు జాతీయ అవార్డుల ప్రకటనలో బొక్కసంపాలెం గ్రామానికి అవార్డును ప్రకటించడంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులకు ఉద్బోధించారు. ఉపాధ్యాయులు పిల్లల అభివృద్దికి సమగ్ర దృష్టితో పనిచేయాలని కోరారు. జూన్ 21 నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 9 seconds అయిపోయింది. సో మన వెంటనే మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. యాక్చువల్గా అండి, మేఘాలయ గవర్నమెంట్ రీసెంట్ గా 2 languages ని స్టేట్ లాంగ్వేజెస్ గా గుర్తించింది. ఆల్రెడీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, దాని పక్కన ఈ కొత్త 2 భాషలు యాడ్ అయిపోయాయి. మరి ఎందుకు యాడ్ అయ్యాయి, అసలు ఏ లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి, మనం దీని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నో మీ అందరికోసం ఛాంపియన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రామ్ మిర్యాల పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

అది మొత్తానికి గిరా గిరా గిరా తిప్పిన పాట అయితే వచ్చేసింది. 12:10 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. యాక్చువల్గా అండి, మేఘాలయలో రెండు అతిపెద్ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారన్నమాట. వాళ్ళు మాట్లాడే భాషలు ఖాసీ అండ్ గారో భాష. ఈ భాషల్ని అఫీషియల్గా రాష్ట్ర భాషలుగా గుర్తించిందనమాట మేఘాలయ స్టేట్. యాక్చువల్గా మేఘాలయ మన సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరు. అలాంటి దేశంలో అలాంటి అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడే భాషతో పాటు ఇంకో రెండు భాషల్ని దేశ భాషలుగా గుర్తించడం గ్రేట్ కదా, నిజంగా. ఐ మీన్ రాష్ట్ర భాషలుగా గుర్తించడం గ్రేట్ కదా. సో మరి అది మ్యాటర్. నెక్స్ట్ అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ మీ అందరి కోసం మురారి సినిమా నుంచి ఎస్పీ చరణ్ అండ్ హరిణి పాడిన పాట ప్లే చేస్తాను. సిరివెల్లి గారి లిరిక్ లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్.

0: అది కోతల్లని మబ్బుల మధ్యన దాగేదాక
1: ఈ సాంగ్ అంతా ఒకవైపు అయితే లాస్ట్లో స్మైల్ వస్తుంది చూసారా, అది ఇంకోవైపు కదా, బ్యూటిఫుల్ స్మైల్. ఎనీవేస్ 12:17 అయిపోయింది మన స్టూడియోలో టైం, అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో ఆదిత్య 369 ఈ సినిమా గుర్తుంది కదా, అసలు మర్చిపోయే సినిమానా శృతి అంటారా? ఓకే, సింగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. అది స్టోరీ అయితే గుర్తుంది కదా మీ అందరికీ, ఆ సినిమాలో ఒక సైంటిస్ట్ తయారు చేసిన టైం మెషిన్, అండ్ తానులో అటు పాస్ట్లోకి వెళ్ళగలం, ఇటు ఫ్యూచర్లోకి వెళ్ళగలం, అండ్ మళ్ళీ ప్రజెంట్లోకి కూడా రాగలం కదా. అప్పట్లో ఇది కంప్లీట్గా సింగీతం గారు రాసిన ఒక కల్పిత కథ. కానీ ఈ సినిమా చూసిన ఆడియన్స్కి ఇలాంటి ఒక మెషిన్ ఉంటే బాగుండు అనిపించి ఉండే ఉంటుంది కదా. కానీ మీకు విషయం తెలుసా, ఎగ్జాక్ట్గా అలాంటి మోడల్ అయితే కాదు, కానీ టైం మెషిన్ని తయారు చేసిన ఒక ఇన్వెంటర్ అయితే ఉన్నారు. ఆ క్రేజీ 18th century సంబంధించిన స్టోరీని మన న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని ఆ తర్వాత మీకోసం ఇదే బ్యూటిఫుల్ మూవీ ఆదిత్య 369 సినిమా నుంచి లవ్లీ సాంగ్ ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన సాంగ్ ప్లే చేస్తాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, వేటూరు గారి లిరిక్. సాంగ్ అయితే వింటుండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దానికన్నా ముందు స్టేట్ ఉండే వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
7: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
7: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమీ తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు.

0: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్బంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122,98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 12:40 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఇందాక నేను చెప్పాను కదండి, ఆదిత్య 369 సినిమా సంగీతం శ్రీనివాసరావు గారు సృష్టించిన ఒక అద్భుత కల్పిత కథ. కానీ ఇలా టైం మెషిన్ని కనిపెట్టిన ఒక ఇన్వెంటర్ ఉన్నారు, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. యాక్చువల్గా 18th century చివరిలో యుఎస్లో డెలావర్ రాష్ట్రంలో టూన్ టౌన్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ కిర్క్ లెజారస్ అనే ఒక ఇన్వెంటర్, ఆవిష్కర్త ఉన్నారనమాట. అయితే ఆయన ఏం చేశారంటే ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సీక్రెట్గా ఆయన ఇంట్లోనే బేస్మెంట్లో. అసలు ఎందుకు ఇది మొదలుపెట్టారు అంటే, కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఒక యూనివర్సిటీలో ఫిజిక్స్గా పనిచేసేవాళ్ళనమాట. అప్పటి నుంచి ఆయనకి టైం ట్రావెల్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అసలు ఆ టైం ట్రావెల్ అనేది ఉంది, అది నిజంగానే వర్క్ అవుతుంది అని తీవ్రంగా నమ్మేవాళ్ళట. సో లేకపోతే అనమాట అంతే దాన్ని తయారు చేస్తారు. వెల్, ఇది నిజమా మిత్త లేకపోతే ఉన్నదానికి ఎక్కువ చేసి చెప్తున్నారా అనేది తర్వాత సంగతి. అయితే ఈ టైం ట్రావెల్ మెషిన్ గురించి అయితే మనం చాలా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నా మీ అందరి కోసం మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో జీన్ శ్రీనివాస్ అండ్ హరిణి పాడిన పాట ప్లే చేస్తున్నారు. ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట. ఖుషీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

ఖుషీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి యాక్చువల్ గా అండి, టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుందని నమ్మిన ఇన్వెంటర్ కిర్క్ అనమాట, తన ప్రాజెక్ట్ ని 1873 కంప్లీట్ చేశారట. అండ్ మరి ఈ మెషిన్ ని తన ఫ్రెండ్ మీద ట్రై చేశారట కూడా, జస్టిన్ టైమ్ అనే ఒక ఫ్రెండ్ మీద. సో ఫస్ట్ లో జస్టిన్ కూడా తన ఫ్రెండ్ కిర్క్ కోసం హెల్ప్ చేయడానికే ఈ మెషిన్ గురించి తను స్టార్ట్ చేశారు తను కూడా. సో టైం సెట్ చేసుకున్నారు, మెషిన్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా మనకి మూవీలో చూపిస్తారు కదా ఆదిత్య 369 లో, రూమ్ అంతా కూడా ఒక లైటింగ్ లాగా వచ్చేసింది మెషిన్ స్టార్ట్ అయినప్పుడు, అలాగే అచ్చం అలానే ఇందులో కూడా జరిగింది, రియాలిటీలో కూడా అంతే, జస్టిన్ మాయం. సో కానీ సాడ్ పార్ట్ ఏంటంటే జస్టిన్ మళ్ళీ తిరిగి రాలేదు. సో కొన్నేళ్ల తర్వాత 18th century డ్రెస్సింగ్ స్టైల్లో ఒక మనిషిని చూసినట్టు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి కొన్ని ఏళ్ల తర్వాత, అంటే చాలా చాలా చాలా ఏళ్ల తర్వాత అనమాట. దట్ మీన్స్ కిర్క్ టైమ్ మెషిన్ వర్క్ అయింది. అండ్ ట్విస్ట్ ఏంటంటే కిర్క్ కూడా ఇలాగే సడన్ గా మాయమైపోయి 5000 ఏళ్ల వెనక్కి, అంటే పిరమిడ్ల కాలానికి వెళ్ళిపోయినట్టు హిస్టరీలో కూడా చెప్తూ ఉంటారు. మరి ఇదంతా నిజమా మిథ్యా అంటే హూ నోస్, గాడ్ ఓన్లీ నోస్. సో నమ్మే వాళ్ళైతే నమ్ముతారు అనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తే, కేరళంలో ఎన్ఎస్ రాజప్పన్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి నడవలేదుటండి, కానీ మీకు విషయం తెలుసా, అలాంటి కండిషన్లో కూడా ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు వెంనాడ్ అనే సరస్సుకు వెళ్ళి అక్కడ నీళ్లల్లో ఉండే ప్లాస్టిక్ని వేస్ట్ని అంతా కూడా తీసేస్తూ ఉంటారట. ఇలా ఏ ఒక్కరోజో కాదు, కొన్ని సంవత్సరాలుగా అదే పనిచేస్తున్నారు ఆయన. మరి నీటి కాలుష్యాన్ని అరికట్టడమే తన లక్ష్యంగా తను ఈ దేశానికి తన వంతు సహాయం తను చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా. కొంతమంది అంతేనండి సైలెంట్ హీరోస్, రియల్ హీరోస్ అని అని చెప్పాలి వాళ్ళని. సో అంత విల్ పవర్లో ఉందన్నమాట, స్పెషల్లీ మైండ్ సెట్ లో ఉంటుంది, అనుకుంటే తక్షణమే చేసేయచ్చు అనమాట. సో అది మ్యాటర్. సో నెక్స్ట్, ప్రపంచంలోనే లాంగెస్ట్ బస్ రూట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ నేను మీకు తెలుసా మూవీ నుంచి అయితే శ్రీరామ్ పార్థసారథి పాడిన పాట ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: అల్లరి బిల్లుడు మూవీ నుంచి ఎంఎం కీరవాణి గారు, చిత్ర గారు పాడిన పాట అయితే వినేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్, చంద్రబోస్ గారు లిరిక్స్. 12:57 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన ముందు మీకు తెలుసాలో, సో ప్రపంచంలోనే లాంగెస్ట్ బస్ రూట్ ఏంటో తెలుసా అండి? 1957-76 పీరియడ్ లో కోల్కతా నుంచి లండన్ వరకు రెగ్యులర్ గా ఒక బస్ ఉండేదట. ఇది రాను రాను 32,000 కిలోమీటర్స్ ని కవర్ చేస్తుందన్నమాట. తన ఇండియన్ మ్యాన్ అని పిలిచే వాళ్ళ ఈ బస్ ని. అయితే ఇది ఒక్కసారి స్టార్ట్ అయితే ఈ బస్ ఫినిష్ అవడానికి మళ్ళీ 50 రోజులు పట్టేదట. ఇది రకరకాల దేశాల్లోని ప్రాంతాలను కవర్ చేస్తూ మన ఇండియాకి వచ్చేదన్నమాట. మరి ఇంత జర్నీ కదా, ఏదైనా అవసరం వస్తే అని డౌట్ రావచ్చు మీకు. ఓకే, సో మరి ఏంటంటే మ్యాటర్, బస్ లో న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, నిద్ర వస్తే సెపరేట్ స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి, పడుకోవచ్చు. అండ్ బస్ లో వెళ్లేటప్పుడు ఏమైనా మంచి ప్లేసెస్ వస్తే అవి చూడటానికి ఆపుతారు కూడా. ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ద ఇండియన్ మ్యాన్ అనే ఒక బస్ లో. సో అలాగే ఫారిన్ కంట్రీస్ లో షాపింగ్ కూడా చేసుకోవడానికి కూడా ఆపుతారు ఈ బస్ ని, ఎందుకో తెలియదు కానీ. మరి బస్ ని 1975 ఆపేశారట. సో అది మాట. సో అదనమాట సంగతి వంటి మీకు తెలుసా. మళ్ళీ మనం ఎగ్జాక్ట్ గా ధీరాలో కలుసుకుందాం 1-2 కి. రైట్ నౌ చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
0: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 స్టూడియోలో. టైం ఎగ్జాక్ట్ గా 1:00. FM న్యూస్ హెడ్లైన్స్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 15,803 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 5వ తరం యుద్ద విమానాలు తయారు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 21 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026కు గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్టంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్4న కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం పి కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్

తిరి మండల విద్యాశాఖ అధికారులను హెడ్ మాస్టర్లను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు అంశంపై మండల విద్యాశాఖ అధికారులతో హెడ్ మాస్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. నీటి యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తూ జూన్ 21 ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 5 పంచాయతీలకు జాతీయ అవార్డుల ప్రకటనలో బొక్కసంపాలెం గ్రామానికి అవార్డును ప్రకటించడంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 అయిపోయి 1:04 కూడా అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా మీరు వినే ఉంటారు కదండి చాలా సార్లు, ఇట్ ఈస్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్. నెల్సన్ మండేలా చెప్పారు దీన్ని. సో మన లైఫ్ లో చాలా లక్ష్యాలు ఫస్ట్ మనకి ఇంపాసిబుల్ అనిపిస్తాయి, కానీ మనం గివప్ ఇవ్వకుండా కంటిన్యూ అయితే మాత్రం ఒక రోజు అదే ఇంపాసిబుల్ అనిపించిన విషయం మన సక్సెస్ స్టోరీ అవుతుంది కదా. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన ఒక భారతీయ శాస్త్రవేత్త గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం తప్పకుండా. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నో. మీ అందరి కోసం పడిపడి లేచే మనసు మూవీ నుంచి సింధూరి విశాల్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణకాంత్ లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

ఊసిరివల్లి సినిమా నుంచి అద్నాం సమీ పాడిన సాంగ్ అయితే వినేశారు రామజోగే శాస్త్రి గారి లిరిక్. సో మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజండి మనం 93 ఏళ్ల చరిత్ర కలిగిన వరల్డ్ ఫేమస్ మెటీరియోరిటికల్ సొసైటీకి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ గా ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. సో ఆవిడ జర్నీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ షోలో. యాక్చువల్గా అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో, పిఆర్ఎల్ అంటారు దాన్ని, సో ఆ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్నారన్నమాట ఆవిడ. అండ్ ఈ మే 2026 లో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొంది వరల్డ్ ఫేమస్ అయిపోయారు.

రసల్ తను ఏం చేశారు అనే విషయానికి వచ్చేస్తే, యాక్చువల్గా 1990 and 1993 ఈ పీరియడ్లో బీఎస్సీ కంప్లీట్ చేశారు అనమాట. అండ్ 1993 to 1995 ఎంఎస్సీ చేశారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. అండ్ తర్వాత 1996 to 2001 దాకా అహ్మదాబాద్లోని పిఆర్ఎల్లో పీహెచ్డీ కంప్లీట్ చేశారు. అండ్ తను ప్లానెటరీ సైన్స్ అండ్ కాస్మోకెమిస్ట్రీ రంగంలో తను ఎక్స్పర్ట్ అనమాట. అండ్ అప్పుడప్పుడు మనం ఆకాశంలోంచి భూమిపైకి ఉల్కలు పడుతూ ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అఫ్కోర్స్ చాలామంది చూసుంటారు కూడా. ఇవి కొన్ని వేల సంవత్సరాలు అయి ఉంటాయి అనమాట, అంటే వాటి ఏజ్. సో కుల్జీత్ లాంటి సైంటిస్టులు ఏంటంటే వీటిని స్టడీ చేస్తారు, చేసి అసలు మన అంతరిక్షంలో ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి, అసలు గ్రహాలు ఎలా ఏర్పడతాయి, అసలు మనకి మన ఇది వరకు అంతరిక్ష చరిత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారు అనమాట. అండ్ ఇదే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది, మాట్లాడుకుందాం అన్ని. బట్ రైట్ లో మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి అనమాట. సో కృతి అండ్ సాధన సర్గం గారు పాడిన పాట, రామజోగ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసిన డాక్టర్ కుల్జీత్ కౌర్ మర్హాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం, మన ఇండియన్ సైంటిస్ట్. అయితే చాలా విషయాలున్నాయి చెప్పడానికి, బట్ రైట్ నౌ స్టూడియోలో టైం 120 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీకోసం రీజనల్ న్యూస్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది. సెస్టియట్యూన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హైన్, యహ ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ్ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है.

0: అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన.
0: నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్టంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్దికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనున్నారు. 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్ సేవలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట్ర ప్రజల, ముఖ్యంగా రైతులు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో పనిచేసేందుకు కాటన్కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ను ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు. కాటన్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. కాటన్

0: తన దూరదృష్టితో గోదావరి డెల్టాకు ఆనకట్ట కట్టి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం కృష్ణా బ్యారేజీల నిర్మాణంతో పాటు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కాలువల వ్యవస్థను అభివృద్ది చేసి వ్యవసాయ రంగానికి అపార సేవలందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. అలాగే డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: సరార్థం కాటన్ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు ఓఎన్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం మేనల్లో చేసుకోవడానికి మొన్ననే 397 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027 మన జనగణన మన
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 48 seconds అయిపోయింది. సో ఈ రోజు మనం వరల్డ్ ఫేమస్ మెటీరియోరిటికల్ సొసైటీకి ఫెలోషిప్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ కుల్జీత్ కౌర్ మర్హాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే అండి, స్పేస్ నుంచి వచ్చే పురాతన చరిత్ర కలిగిన ఉల్కల్ని పరీక్ష చేసి యూనివర్స్ సీక్రెట్స్ ని తెలుసుకునే సైంటిస్టుల్లో తను కూడా ఒకరన్నమాట. అసలు సూర్యుడు ఎలా పుట్టారు, భూమి ఎలా ఏర్పడింది, మొదటి గ్రహం ఏది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి డాక్టర్ కుల్జీత్ సమాధానం వెతుకుతున్నారు. అండ్ ప్లానెట్ ఫార్మేషన్ గురించి తెలుసుకోవడానికి, ఆ గ్రహాల్లో ఉండే డస్ట్ పార్టికల్స్ బిహేవియర్ గురించి తెలుసుకోవడానికి, అండ్ ఆ గ్రహాల్లో ఉండే హై టెంపరేచర్ రియాక్షన్స్ తెలుసుకోవడానికి, స్పేస్ కెమిస్ట్రీ ఇలాంటి విషయాలపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట. సో ఆవిడ రీసెర్చ్ల్లో అంటే ఎన్నో రీసెర్చ్లు చేశారు ఆవిడ. అయితే ఆ రీసెర్చ్ల్లో స్పెషల్ రీసెర్చ్ కూడా ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ గుడ్ లక్ సఖీ సినిమా నుంచి డిఎస్పీ అండ్ మంగ్లీ పడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్, మరి డాక్టర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ అండి ఎన్నో రీసెర్చ్లు చేశారు సైంటిస్ట్ గా, బట్ ఆవిడ స్పెషలైజేషన్ ఏంటంటే ఐసోటోప్ రీసెర్చ్ అనమాట. అంటే ఇంతకు చెప్పాను కదా రాళ్ల గురించి అధ్యయనం అని చెప్పేసి, అది కూడా స్పేస్ లో ఉండే రాళ్లు. అయితే ఆ రాళ్ల వయసు ఎంత, అవి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయి, ఇలాంటి విషయాలు అనమాట. సో మరి దీన్ని తెలుసుకోవడానికి మెటియోరైట్స్ లో ఉండే ఐసోటోప్స్ ని పరీక్షిస్తారనమాట. ఆక్సిజన్ అండ్ కార్బన్ అనే రెండు రకాలు ఉంటాయి వాటిలో, వాటిని ఎగ్జామిన్ చేసి అసలు ఏ ఉల్క ఎంత పాతది, ఏ గ్రహం ఏ ప్రాంతం నుంచి వచ్చింది, సో ఇలా సోలార్ సిస్టమ్ ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇలా ఎన్నో ఉంటాయి అనమాట వాటిల్లో అధ్యయనం చేయడానికి. అండ్ ఒక చిన్న స్పేస్ రాక్ లో చిన్న కెమికల్ డిఫరెన్స్ తో కోట్ల వయసున్న మన అంతరిక్షం గురించి పరిశోధన చేయొచ్చు. సో అలా చేసేవాళ్ళు ఆవిడ. సో మరి మనుషులకి ఫింగర్ ప్రింట్స్ యూనిక్ గా ఉన్నట్టుగా ఈ రాక్స్ కూడా ఐసోటోప్స్ అనేవి యూనిక్ గా ఉంటాయన్నమాట. సో అదే మ్యాటర్. సో నెక్స్ట్ తన

పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నువ్వే నువ్వే సినిమా నుంచి కేకే పాడిన నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, సిరివెల్ గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

పెళ్లి సందడి సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 1:46 క్రాస్ అయిపోయి 47 పిఎం కూడా అయిపోయింది. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఇస్ అర్జీ శృతి. సో మరి డాక్టర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ స్పేస్ ఫీల్డ్ లో అండి తనకున్న ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇంకా పొజిషన్స్ విషయానికి వస్తే, సైంటిస్టులు రాసే రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి క్వాలిటీ చెక్ చేసే ఎర్త్ అండ్ ప్లానిటరీ సైన్స్ అడ్వాన్సెస్ అనే సైన్స్ జర్నల్ కి ఎడిటోరియల్ బోర్డ్ మెంబర్స్ లో తన ఒకరు అనమాట. టీపీఎస్సీ అని పిలుస్తారు ఆ బోర్డు మెంబర్స్ లో తను ఒకరు. అండ్ బెస్ట్ సైంటిస్ట్లని చూస్ చేసే టీమ్ జెసబర్గ్ అవార్డ్ కమిటీలో మెంబర్ కూడా. సో ఇంపార్టెంట్ సైన్స్ పొజిషన్స్ కి ఎవరు సూట్ అవుతారు అని అన్ని కూడా

రికమెండ్ చేసే కమిటీలో ఆవిడ ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకమైన పొజిషన్, మెటీరియోరిటికల్ సొసైటీ మేనేజ్మెంట్ టీమ్ లో మెంబర్ గా కూడా వర్క్ చేశారు. నాసా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ రివ్యూస్ చేసే ప్యానెల్ లో తన పార్ట్, అండ్ హంగరీ అండ్ జపాన్ లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ప్రోగ్రామ్స్ కి అడ్వైజర్ గా కూడా వర్క్ చేశారు. ఇలా ఎన్నో రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో ఆవిడ వర్క్ చేశారన్నమాట. అండ్ యాక్చువల్ గా నెక్స్ట్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం కుల్జీత్ కౌర్ మహరాజ్ గురించి, బట్ రైట్ నౌ మీ అందరి కోసం నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. ఎంజాయ్ లిస్నింగ్.

నారి నారి నడుమ మురారి సినిమా నుంచి హరిచరణ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో మరి 152 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో డాక్టర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ నాసా ప్రాజెక్ట్స్ ని రివ్యూ చేసే స్థాయికి ఎదిగిన మన ఇస్రో భారతీయ

ఇలా శాస్త్రవేత్తగానే కాదు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆవిడ సంపాదించారండి. వాక్యూమ్ టెక్నాలజీ టీచ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి స్పేస్లో గాలి ఉండదు కదా, సో సైంటిస్ట్లు ఏం చేస్తారంటే ల్యాబొరేటరీస్లో కూడా అదే కండిషన్ క్రియేట్ చేస్తారు. అలా చేసి స్పేస్లో దొరికిన రాళ్ల కండిషన్ని టెస్ట్ చేస్తారు. సో ఈ సబ్జెక్ట్ అంతా ఏదైతే ఉందో దీన్ని టీచ్ చేస్తారన్నమాట. అలాగే నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఎలిమెంట్స్ ఎలా మారాయి, ఎలా పెరిగాయి, అసలు న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే ఏంటి, ఇలా యూనివర్స్కి సంబంధించిన ఎన్నో విషయాల్ని డాక్టర్ కుల్జీత్ టీచ్ చేస్తారు కూడా. సో ఇక ఆవిడ అందుకున్న అవార్డ్స్ విషయానికి వచ్చేస్తే 2019లో దేవేంద్రలాల్ మెమోరియల్ మెడల్ అనుకున్నారు. ప్లానిటరీ సైన్స్ ఐసోటోప్ రీసెర్చ్లో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్కి ఇచ్చే మెడల్ అది. సో మరి నెక్స్ట్ 2019లోనే ప్రపంచ గుర్తింపు పొందిన అమెరికన్ జియో ఫిజికల్ యూనియన్ వాళ్ళు అందించే ఫెలోషిప్ అందుకున్నారు కూడా. అండ్ చాలా కొద్ది మందికే ఈ గౌరవం దక్కుతుందిట, మరి దాన్ని కూడా అందుకున్నారు మన కుల్జీత్. అండ్ తర్వాత 2021లో సర్ పవర్ ఫెలో విమెన్ సైంటిస్ట్ల ఎక్సలెన్స్ కోసం ఇచ్చే అవార్డు అనమాట. సో దీన్ని కూడా ఆవిడ అచీవ్ చేయడం జరిగింది. అండ్ మరి నెక్స్ట్ 2022-23లో ఫుల్ బ్రైట్ నెహ్రూ అకాడమిక్ అండ్ ప్రొఫెసర్ ఎక్సలెన్స్ అవార్డ్, ఇది అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి మాత్రమే వచ్చే అవార్డు. మన ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య అకాడమిక్ కొలాబరేషన్ కోసం ఇస్తారనమాట ఇది. సో ఇలాంటి అవార్డ్స్ ఎన్నో అందుకున్నారు, ఎన్నో అచీవ్ చేశారు కూడా. సో అన్నిటినీ మించి ఈ 2026లో వరల్డ్ ఫేమస్ మెటీరియోటికల్ సొసైటీలో సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ విమెన్ సైంటిస్ట్గా, అంటే ఈ 93 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఇండియన్ విమెన్ సైంటిస్ట్ కూడా దీన్ని అందుకోలేదు. సో అలా మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా రికార్డ్ క్రియేట్ చేశారు. సూపర్ కదా. సో మన ఇండియన్స్కి ఇంపాసిబుల్ అనేది లేదు అని ప్రూఫ్ చేశారు. మరి అక్కడ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో మరి స్పేస్ రీసెర్చ్లో వెయిట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది ఇవాళ ధీరా. మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా 2:30కి సందరి షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ అర్జున్ శృతి. రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమికుల రోజు సినిమా నుంచి ఉన్ని కృష్ణన్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిసనింగ్.

శ్రీమంతుడు సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రామజోగ శాస్త్రి గారి లిరిక్. 2:32 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ టైం మన సందడే సందడి గేమ్ షో టైం అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి, నాకు అర్థమైపోయింది. అండ్ ఫస్ట్ మెసేజ్ అయితే మనకి పెడిన జోగానందరావు కాలనీ చప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, మోహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. ఓకే, సో మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం అంటూ మైదుకూర్ జాఫర్ మెసేజ్ చేశారు, ఎప్పుడెప్పుడు సందడే సందడి స్టార్ట్ అవుతుందా లేకపోతే వివిధ భారతి పాటల కోసం వేచి ఉన్నాం ప్రశ్నల కోసం కూడా అంటూ మెసేజ్ చేశారు. ఓ అవునా, ఓకే, రెడీ అయిపోండి అయితే కాసేపట్లో అడిగేస్తాను.

నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్, చంద్రేశ్ అందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్, నమస్తే శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి. అండ్ శృతి 2 శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ శృతి 2. అండ్ నెక్స్ట్ మెసేజ్, శుభ మధ్యాహ్నం మేడం అంటూ భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండ్ హాయ్ శృతి, హౌ ఆర్ యూ అంటూ ప్రవల్లిక మెసేజ్. ఈ లోపు ఏమైపోతాను నిన్నే కదా వచ్చాను ప్రవల్లిక. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ యార్. సో మై రైట్ నా మనం ఈ రోజు సందరి గేమ్ షోలోకి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఒకటి ఉందండి, మూడు కళ్ళు ఉంటాయి, ఒక కాలు ఉంటుంది, దాని మాట మనందరం వింటాం, ఏంటది? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే, మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114, ఇది మన వాట్సాప్ నెంబర్. ఒకటి ఉంటుంది, దానికి మూడు కళ్ళు ఉంటాయి, ఒక కాలు ఉంటుంది, దాని మాట మనందరం వింటాం, విని తీరవలసిందే. సో అదేమై ఉంటుంది గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం చక్రీ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ అండ్ కౌసల్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. కందికొండ గారి లిరిక్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్.

మజిలీ సినిమా నుంచి యాజ్ ఇన్ డిజైర్ అండ్ నిఖితా గాంధీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 2:45 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది. మన సండే సండే షో టైమ్. సో మరి నాకైతే ఫస్ట్ మెసేజ్ వచ్చింది నేను అడిగిన క్వశ్చన్ కి. క్యాదర్ వీరేష్ రాజోలు మండలి నుంచి పంపించారు ఆన్సర్ టెంకాయ అంటూ. టెంకాయ అయితే కాదు, అసలు ఏ విధంగా అయింది ఇది? మూడు కళ్ళు ఉంటాయి, ఒక కాలు ఉంటుంది అని నేను చెప్తే ఓకే, మీరు పీచు ఇంకా లోపల కొబ్బరి పువ్వు లేకపోతే ఇలాంటివన్నీ కలిపి కళ్ళ కింద వేసుకున్నారా, మరి కాళ్ళని నీళ్ళ కింద వేసుకున్నారా ఏమిటి? ఎనీవేస్ ఇదైతే కాదు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కెమెరా అండ్ టెంకాయ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చాంద్ భాషా కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆన్సర్ ఎక్కడ? మా ఆన్సర్ ఎక్కడ, మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు ఇంకా ఫ్రెండ్స్ శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. శృతిజీ సందేశ అందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివి రెడ్డి గారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రవళిక, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నా పేరు గుంప రమణ. ఓకే, పాతకొట్టం గ్రామం కోటనందూరు మండలం కాకినాడ జిల్లా. ఓకే, మేము యాప్ ద్వారా రేడియో వింటున్నాం కానీ 2-3 రోజుల నుంచి రేడియో డిస్కనెక్ట్ అవుతోంది. దయచేసి యాప్ ద్వారా రేడియోను వినిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. యాప్లో తప్పకుండా వస్తుందండి మీరు ట్యూన్ చేసుకుంటే. అయితే ఎప్పుడైనా కనుక కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే కట్ అవుతూ ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మంచిగా సిగ్నల్స్ ఉన్న చోటకి రండి. ఓకే, సో ది మ్యాటర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సత్యవీడు నుంచి అనమాట ఎవరు, ఓకే, గోపీనాథ్ నేతాజీ అండ్ మంజుల కూడా రైట్ ఆన్సర్. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి గారు పార్ట్ 2. ఓకే, ఏమిటిది? రామచంద్రరావు గారు. ఓకే, రామచంద్రరావు గారు పంపించారు మనకి ఆన్సర్ కాదు, ఏమిటో టీ పంపించారు నాకు ఆకు కప్పులో. ఓకే, ప్రస్తుతానికైతే ఈ టీ తాగలేని పరిస్థితిలో ఉన్నా, బిజీ కదా సందడి సందులో అందుకనమాట. నమస్తే ఆర్జీ శృతి మేడం, ఆన్సర్ రేడియో అంటున్నారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఇది కూడా ఏ విధంగా అయింది? అండ్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి వీరు గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట, గన్ మేడం అట. అయ్యబాబోయ్. అండ్ నెక్స్ట్ గడియారు అంటున్నారు ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, వెల్కమ్ టు సండే సందడి అని ఎప్పుడో మీరు 1:30 పెట్టేస్తే మాకు ఎలా వస్తాయి చెప్పండి. ఎలా వస్తాయి, ఇప్పుడే వచ్చింది మీ మెసేజ్ నాకు. ఎనీవేస్, శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్

శృతి మేడం అంటూ గడియారం రేడియో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాను అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. నో నో నో నో నో. నెక్స్ట్ అయితే హాయ్ అంటూ అంకయ్య గారు బందారుపల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట కోకోనట్ అంటున్నారు. ఓకే సో మైదుకూర్ నుంచి జాఫర్. ఓకే గడియారం ముళ్ళులు ఓకే కన్నులు అంటే గడియారం ముళ్ళులు కాలంటే గంటలా గంట కొట్టే అలారమా ఇది కాలు మొత్తం కలిపి గడియారం అంటూ మెసేజ్ చేశారు. మీ లాజిక్ వినడానికి బాగుంది కానీ ఆన్సర్ అదైతే కాదు. నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ మన్నే బాబు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్గా మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ భాను కూడా. ఓకే నెక్స్ట్ ఓహో అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదరి వీరేష్ రాజోల మండలి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు ఇంకా దామర్ల పెదమస్థానరావు గారు నమస్తే అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ సండే సందికి స్వాగతం అంటూ మనకి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ తోటి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల అయాన్సీ సియోన్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ ఇంకా సుష్మా మెసేజ్ నిన్న నుంచి శోభారాణి గారు రంగారావు ఓకే రంగారావు గారు సాగర్ చాందిని అవినాష్ శ్రియాన్ శృత్విక వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు అక్షయ అక్షిత శివుడు అంటూ పంపించారు. నో నో ఆన్సర్ కాదు. నెక్స్ట్ పార్థసారథి గారు భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయ్యుండొచ్చు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. ఓకే నెక్స్ట్ నల్గొండ జిల్లా నుంచి అనమాట దమోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ రీఛార్జ్ ప్లగ్గా అయ్యయ్యో ఓకే దానికి త్రీ హోల్స్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు త్రీ అంటే త్రీ ఐస్ అనుకున్నారా. అండ్ ఇక కాల్ వచ్చేసి వైరా. ఓ మై గుడ్నెస్ వెరీ నైస్ మీ క్రియేటివిటీ నేను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది క్షమించండి. ఎనీవేస్ నైస్ ఆలోచించినందుకు నైస్ బట్ ఆన్సర్ అయితే అది కాదు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ మాత్రం మీరు పాడండి అని మాత్రం అడగద్దు దయచేసి ఆన్సర్ ఆన్సర్ పంపించండి. ఓకే అండ్ మై నెక్స్ట్ మెసేజ్ అబ్బో ఎంత క్యూట్గా క్వశ్చన్ చేస్తున్నారో అట ప్రవల్లిక థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైమ్ కి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ ఓకే క్రాకుటూరి వారి కోసం ఒక మంచి అద్భుతమైన పాటను ప్లే చేయగలరు కోరుతున్న శ్రోతలు బి ప్రకాశ కృష్ణవేణి వీణా పుష్పాంజలి. ఓకే ఐఎమ్ వెరీ సారీ అండి యాక్చువల్గా ఇది లిజినెస్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా అయినా మీకోసం మంచి మంచి పాటలు ప్లే చేస్తుంటాను తప్పకుండా వింటూ ఉండండి. అండ్ మన మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ నమస్కారం శృతి మేడం గారు వెల్కమ్ టు సందడి సందడి అంటూ రైట్ ఆన్సర్ తోటి ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు నుంచి శైలజ ఇంకా పూర్ణచంద్రరావు మెసేజ్ చేశారు. అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి రైట్ ఆన్సర్. సో మొత్తానికి మాక్సిమం అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరైనా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసిన మూడు కళ్ళు ఉంటాయి ఒక కాలు ఉంటుంది దీని మాట మనందరం వింటాం. ఇది ఏ విధంగా కొబ్బరికాయ కొబ్బరికాయ అయితే కాదు రేడియో కాదు. సో ఇంకేమై ఉండొచ్చు ఆలోచించి నాకు ఆన్సర్ పంపించండి 8662484814 ఈ నెంబర్కి. రైట్ నౌ ఈ రోజు బర్త్డే బాయ్ సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేస్తోంది నీరజ్ శ్రీధర్ అండ్ దివ్య పాడిన పాట రామజోగే శాస్త్రి గారి లిరిక్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ రెడీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అందరికోసం ఎంజాయ్ లిజనింగ్.

0: ఎస్ 257 క్రాస్ అయిపోయి 13 seconds అయిపోయింది మన టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే పుట్టపాకు నుంచి మిరియాల ఆండాళ్ళు గారు ఓకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. కొబ్బరి చిప్ప అంటూ నో కాదు అస్సలు కాదు. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి గారు వచ్చారు, గమ్మత్ అయిన ప్రశ్నలు అడిగారు, మా బుర్రకు పదును పెట్టి ఆలోచిస్తున్నాము అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకిపేట నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు మెసేజ్ చేశారు. ఓకే జవాబు టీవీ దూరదర్శన్ అనుకుంటున్నాము అంటున్నారు, కాదు. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆహా మొత్తానికి రైట్ ఆన్సర్కి వచ్చేసారు. అండ్ నెక్స్ట్ దిలీప్ కీర్తి చిన్మయ ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు మళ్ళీ ఇంకో మెసేజ్ ఓకే ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, ఓకే తెలియక వేరే వారి సహాయం తీసుకున్నాము అంటున్నారు. అందుకే కదండి ఫ్రెండ్స్ ఉండేది మనకి తెలియనప్పుడల్లా హెల్ప్ చేయడానికి ఏమంటారు. ఓకే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏమిటిది శృతి గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మలాన్బి కర్నూలు నుంచి ఆన్సర్ మైకు అంటున్నారు, మైకు అస్సలు కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ మెసేజ్, హాయ్ దీప్తి గుడ్ ఆఫ్టర్నూన్ నీ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే మీ ప్రశ్న చాలా బాగుంది, మూడు కళ్ళు అంటే ఇది అని చెప్పేసి మొత్తానికి ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. అండ్ అది ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే ఇంతకీ ఆన్సర్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ అనమాట. ఓకే సో అది సంగతి, మూడు కళ్ళు అంటే మూడు కలర్స్లో ఉన్న మనకి సిగ్నల్స్ ఉంటాయి కదా అవి, అండ్ చక్కగా ఇలా ఒక స్తంభం మీద ఉంటుంది కాబట్టి అది కాలు. ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏం లేదు సింపుల్గా మీరు నాకు ఒక సినిమా పేరు పంపించాలి, ఆ పేరులో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి, ఓకే అలాంటి ఒక పేరు పంపించండి చూద్దాం. ఇదే పంపిస్తారో లేకపోతే ఇంకెవరైనా డిఫరెంట్గా ఆలోచిస్తారో, మీరు ఒక సినిమా పేరు పంపించండి, జస్ట్ అయితే ఆ పేరులో నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి అలాంటి ఒక పేరుని మీరు నాకు పంపించండి 8662488148 ఈ నెంబర్కి. రైట్ నో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఈ బ్రేక్లో మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఎగ్జాక్ట్గా 3:00 స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వేదు భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునఃపరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునఃపరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్టంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సరదాగా పాడదాం నేర్చుకుందాం పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరి పౌర గ్రంథాలయంలో ఈరోజు నుంచి వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట ప్రజలు ముఖ్యంగా రైతన్నలు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లండ్లో జన్మించారు. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటి మీరు అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా అమ్మా.
1: అబ్బా టైం ఆగిపోతుంది, నేను ఆకాశవాణి యువనయులు పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎగ్జాక్ట్లీ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇన్ స్టూడియోలో టైం 3:05 అయిపోయింది అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. సో మరి నేను ఇంతకు ఒక క్వశ్చన్ వేశాను, దానికైతే ఆన్సర్స్ చాలా అంటే చాలా వచ్చాయి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక సినిమా పేరు పంపించండి, ఆ పేరులో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి అలాంటి ఒక పేరుని పంపించండి అన్నాను. ఎవరైనా డిఫరెంట్గా పంపించినా కూడా చూద్దాం అని చెప్పాను. సో మరి నాకైతే ఫస్ట్ క్యాదరి వీరేష్ రాజుల మండలి నుంచి చాలా పేర్లు పంపించారు, అందులో ఫస్ట్ అయితే నువ్వే నువ్వే ఉంది, నా ఫేవరెట్ సినిమా. ఓకే, నెక్స్ట్ అయితే ట్రాఫిక్ సిగ్నల్ అనుకుంటా అంటూ ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు కొండయ్య గారు నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, నువ్వు లేక నేను లేను. ఓకే, భాను సాయి కుమార్ మనేబాబు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, నువ్వు నేను రెండు ఉన్నాయా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మనవట వివి రెడ్డి గారు, నేను డిఫరెంట్గా వెళ్ళమన్నాను కదా అని నేను అడిగినవి తప్ప వేరేది పంపించారు, బట్ మనం అన్నారు చూసారు అక్కడ ఇంప్రెస్ చేశారు మీరు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న నువ్వు నేను అని పంపించారు. నెక్స్ట్ పెడన్ నుంచి నర్సన్న శివగంగ ఆన్సర్ నువ్వు నాకు నచ్చావు అంటున్నారు. ఓకే, ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి నువ్వే నువ్వే నువ్వు నేను. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అదే దీనికోసం వెయిటింగ్ నేను, శృతి లయలు, వెరీ నైస్. నా పేరు వచ్చేలాగా పంపించారు అండ్ నువ్వు అనే అర్థంలో నా పేరు కూడా వస్తుంది కాబట్టి వచ్చేసింది, వెరీ నైస్. నెక్స్ట్ సిహెచ్ వేణు జయంపు నుంచి నువ్వే నేను అంటూ పంపించారు. నువ్వే నేను అనే ఒక సినిమా ఉందండి, నాకు తెలియదే. ఎనీవేస్, జాండ్రిపేట నుంచి సజ్జా లీలారాణి నువ్వు లేక నేను లేను. ఓకే, నువ్వు నేను ప్రేమ అంటూ మనకి ఎవరు అంటే దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ. నెక్స్ట్ వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ నువ్వు లేక నేను లేను. ఓకే, చాలా మందికి ఈ సినిమా పేరే తట్టినట్టుంది ఆ రెండు పదాలు కలిపి. నెక్స్ట్ అయితే నందిపేట నుంచి రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇంద్ర సందీప్ సౌమ్య నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి అంటూ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మౌనమట, ఇదే ఇక్కడి నుంచి వచ్చిందండి, ఈ పదమే నేను ఇవ్వలేదే. అయ్యో, అంటే నువ్వు నేను కలిస్తే మౌనం అంటారా? అయ్యో, ఆయన ఎవరో మనమన్నారు, మీరు మౌనం అన్నారు, నెక్స్ట్ ఎవరేమంటారో భయం వేస్తుంది కాస్త. ఎనీవేస్, నువ్వు వస్తావని ఓకే అని పంపించారు. ఎవరు? రాము. ఓకే, పాము రాము వావిలాల. ఓకే, వావిలాల నుంచి పాలకుర్తి జనగామట. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు అంటూ ఎవరంటే ఆన్సర్ తాడిపత్రి నుంచి అనమాట సత్యభార్గవి గారు, నువ్వు లేక నేను లేను ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి నువ్వు నేను అని వచ్చేసింది. భాస్కర్ పెడ నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కడప జిల్లా నుంచి అనమాట అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముదులూరు నుంచి.

ఈ సినిమా నిజంగా ఉందా అండి? అయ్యో బాబాయ్, మీరు కనిపెట్టారా లేకపోతే లేకపోతే తీయబోతున్నారా త్వరలో? నెక్స్ట్ నువ్వు నేను అని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ అయితే వచ్చింది. ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి నేను ఫస్ట్ ఉన్న సినిమా అయితే తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఓకే, మీ వాయిస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు నాకు నచ్చావు. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నుంచి శైలజ ఇంకా పూర్ణచంద్రరావు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నాకు నువ్వు నీకు నేను. అండ్ లిస్ట్ అయితే ఉంది, ప్రస్తుతానికి చదవలేను. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం అంటూ మైదుకూర్ జాఫర్, నువ్వు చేయకపోతే నేను చేసినట్టుగా అయ్యో దొంగతనమాట. ఏమంటే ఏమిటండి ఇది? సినిమా పేరు పంపించమంటే ఏదో మీరు ఒక ఫీలింగ్ పంపారు ఇక్కడికి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే నువ్వా నేనా, అల్లరి నరేష్ మూవీ అట. ఓకే, నేనంటే నేనే, కృష్ణన్ రాజు గారు మూవీ, కృష్ణ ఇద్దరు కలిసిన మూవీ అట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఫస్ట్ అయితే ఏమిటో మరి, రెండు నేను చూడలేదు యాక్చువల్గా. నెక్స్ట్ నువ్వు ఇస్తావని అని చెప్పేసి అయితే మెసేజ్ వచ్చింది. ఎవరు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే, నెక్స్ట్ శబానా పెద్దగూడెం నుంచి మనకి నువ్వు వస్తావని. అండ్ ఆల్సో పార్థసారథి గారు భరత్ నగర్ సిద్దిపేట నుంచి, శృతిలయలు. అండ్ అండ్ ఓకే, నరసింహారావు గారు దేవరగట్ల నుంచి, నేనున్నాను. అండ్ నేను నా దేశం, వెరీ నైస్. నేను నా రాక్షసి, నా హృదయంలో నిదురించే చెలి. అండ్ ఇంకా చాలా చాలా వచ్చాయి శాంతి నగర్ నుంచి. ఓకే ఒకడు. అండ్ నెక్స్ట్ వంశీరాజ్ గుంటూరు నుంచి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఓ వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నేను మనిషిని అట, నేనే మొనగాడిని అట, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ నిన్న నుంచి శోభారాణి గారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు లేక నేను లేను. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, నేను శైలజ అనంతపురం నుంచి, అనురాధ గారు నా నువ్వే కళ్యాణ్ చక్రవర్తి మూవీ అట. ఓకే, నెక్స్ట్ భరత్ అని నేను, నువ్వు నాకు నచ్చావు. అండ్ గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రొంపిచెల్ల నుంచి, నువ్వు లెక్క నేను లేను. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అండ్ నేను నా దేశం అంటూ పెద్ద లిస్ట్ అయితే వచ్చింది దమ్మోజు వెంకటాచారి గారి నుంచి అనమాట, చందంపేట మండలం చిత్రియాల నుంచి. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య, నువ్వంటే నాకు ఇష్టం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నువ్వు లేక నేను లేను మూవీ నేమంటూ ప్రవల్లిక ఎంత క్యూట్గా కమెంట్ చేస్తున్నావట, అయ్యో బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నువ్వు నాకు నచ్చావు. అండ్ నువ్వు నేను ఉరవకొండ నుంచి ఈశ్వర్య గారు పంపించారు. అండ్ ఇంకా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. అండ్ ఏం లేదు, సింపుల్గా ఒక సినిమా పేరు అడిగాను, ఆ పేరులో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్గా ఆలోచించి మీరు పంపించవచ్చు. 8662488144 ఈ నెంబర్కి. రైట్ అప్ అర్జున్ సిరువరం సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఫైనల్ సాంగ్ అయితే వినేశారు. సో 316 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. అండ్ నేను మీ అర్జెస్ శృతి, మీరు చూంజెస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నా సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం శృతి లయలు. ఆహా, ఓకే, నెక్స్ట్ మెసేజ్. హా, క్వశ్చన్ ప్లీజా. రవి ఫ్రమ్ శివంగులపాలెం. ఓకే, క్వశ్చన్ ఇంకా రిపీట్ చేయలేనండి, ఐమ్ వెరీ సారీ. టైం చాలాసేపు అయిపోయింది కదా అందుకని, బట్ ఎలాగో నేను చెప్పేటప్పుడు, ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ చెప్తాను, అప్పుడు వినండి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే శృతి గారు మీరు అడిగిన ప్రశ్నకు అంటూ చెప్పేసి, నీకు నేను నాకు నువ్వు నిజామాబాద్ లోమెడ్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సో ఓకే, కుసుమ గారు అంబటి నగర్ నుంచి అనమాట, సేమ్ శృతి లైలు అని చెప్పేసి, నువ్వే కావాలి అంటూ మెసేజ్ చేశారు ఆకివీడ్ నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు. ఓకే, నువ్వే కావాలి సినిమా అండ్ నువ్వు వస్తావని అనే సినిమా పంపించారు ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి నేనున్నాను. ఓకే, వెరీ నైస్. రేడియో మిత్రులకి శుభదినం అంటూ పంపించారు అనమాట. మైదుకు జాఫర్, నువ్వు నా చివరి మజిలీ అనే ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి, నేనున్నాను ఇంకా నేను సీతామహాలక్ష్మి అట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సో అండ్ సాతి దగ్గర నుంచి, ఓకే ఒకడు శృతి లేయలు ఇందులో నువ్వు ఉన్నావు అంటూ మెసేజ్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే ఇంకా చాలా చాలా వచ్చేసాయి. దశగిరి సంధ్యా ప్రొద్దుటూర్ కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మనం మూవీ అట విష్ణు యాదగిరిగుట్ట నుంచి. ఓకే, నేను అడిగింది నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి, అది మ్యాటర్, మనం అని కాదు. అండ్ నెక్స్ట్, అండ్ పార్థ సారథి భరత్ నగర్ నుంచి, జవాబు నా అని పెట్టారేమిటండి, నాతో సినిమా కూడా ఉందా, అయ్యో. అండ్ నెక్స్ట్, నేనంటే నేనే ఇంకా చాలా చాలా వచ్చేసాయి. చిలుక నారాయణ, అనుసయమున, జానకపేట్, నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్

రమాలక్ష్మి కడప నుంచి, నేను నా రాక్షసి, నేను లోకల్, వెరీ నైస్ నాని సినిమా. అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏం ఇస్తారా, జచ్చో నేను అడిగినది ఏమిటి, మీరు చెప్పినది ఏమిటి. అండ్ నెక్స్ట్ మెసేజ్, అండ్ అమ్మ బాబోయ్, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, థ్యాంక్ యూ సో సో సో మచ్ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి, లక్కీ భాస్కర్ అని చెప్పేసి పంపించారు. ఆహా, వెరీ నైస్, వెరీ వెరీ నైస్, మీ పేరుతో సినిమా ఉంది కదా, ఓకే వెరీ నైస్. అండ్ నెక్స్ట్, నువ్వు నువ్వు నాకు నచ్చావు, ఓకే. సత్యవీడ్ నుంచి మెసేజ్ వచ్చింది, వెంకటేష్ గారు పంపించారనమాట, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వెరీ నైస్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకే, ఒక నెంబర్ ఉందండి 160 అనే నెంబర్, అది 220కి పెరిగింది, 220కి పెరిగింది, 160 అనే నెంబర్ 220కి పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు? ఓకే, ఇది నా క్వశ్చన్. సో మరి మీరు ఆన్సర్ చేయాలంటే తెలుసు కదా, 8662488114 ఇది మన నెంబర్. ఏం లేదు, సింపుల్ గా ఒక గిఫ్ట్ అనుకోండి, ఆ గిఫ్ట్ కాస్ట్, ఆ గిఫ్ట్ ధర ఈరోజు 160 రూపాయలు ఉంది, అదే గిఫ్ట్ అబ్బా ఈరోజు డబ్బులు లేవులే మనం రేపు వచ్చి చూద్దాం అనుకుని మళ్ళీ రేపు వచ్చారనుకోండి, ఆ టైంలో అది 220 రూపాయలు అయిందనుకోండి, అది ఎంత శాతం పెరిగినట్టు? ఇది నా క్వశ్చన్. ఓకే, సింపుల్ క్లారిటీగా ఉంది కదా క్వశ్చన్. సో ఇప్పుడు నాకు మెసేజ్ చేసేదండి, 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ. మీ అందరి కోసం ఈరోజు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే కాబట్టి బర్త్డే స్టార్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను, రెట్రో సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్.

చెల్ మోహన రంగ సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, ఆదితి సింగ్ శర్మ, రీటా అండ్ మనీష్ ఐరబతిని పాడిన పాట. 3:28 క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చాయి, బట్ దానికంటే ముందు హాయ్ అంటూ నాగా మెసేజ్ చేశారు జగ్గైపేట నుంచి. హాయ్ నాగా, సో మనసంతా

వే. ఓకే, ఇంత కర్టి క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, వెరీ నైస్. ఉదయ్ కిరణ్ మూవీ నా ఫేవరెట్ సినిమా కూడా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కాదర్ వీరేష్ రాజోల్ మండలి నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. 160 to 220కి పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు. రైట్ ఆన్సర్ వీరేష్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమ, ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు వస్తావని. ఓకే, నెక్స్ట్ అయితే హాయ్ శృతి గారు అంటూ సత్యభార్గవి తాడిపత్రి డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, 60% అయితే కాదు. ముజఫర్నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు, 100%ఆ? కాదండి. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, 32% కూడా కాదు, 50% అంటున్నారు. ఇంతకీ ఎవరు? ఆకివేడి నుంచి కిషోర్, ఇంకా లక్ష్మణరావు, కాదు. అండ్ నెక్స్ట్ పుట్టపాక నుంచి మిరియాలు తిరుమలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 60% కాదు, 7% అంటున్నారు. ఉరవకు నుంచి ఈశ్వర్య, కాదు. రాజోల్ నుంచి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి వామో, నాకు లెక్కలంటే చిన్నప్పటి నుంచి భయం అంటున్నారు. మాకు కూడా సేమ్ పించ్. కానీ ఆలోచించండి, వచ్చేస్తుంది ఆన్సర్, లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి పక్కన. ఓకే, నెక్స్ట్ పెడన జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ పి జానకీరామ్ నందిగామ నుంచి, నో నో నో నో, రాంగ్ ఆన్సర్ అండి, 27% కాదు. రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తి నుంచి, 1% కాదు. నెక్స్ట్ 20% అంటున్నారు ఎవరు? చాంద్ భాష కర్నూల్ నుంచి, కాదు. సిహెచ్ వేణు జయంపూర్ నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో 55% అంటూ మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు అండ్ ఫ్రెండ్స్, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 13% అంటున్నారు దేవకీదేవి ఫ్రమ్ మదనపల్లి, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎరుమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబటి నగర్ నుంచి, 116.67% అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ శబానా పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, ఓకే, రాహుల్ అపూర్ హఫీజ్పేట, ఓకే రాహుల్, ఎస్, రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ భాను సాయి కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కూడా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 72.72%, కాదు. నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ చిలక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జానకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, 6% కాదు. గోపీనాథ్ నేతాజీ ఫ్రమ్ సత్యవీడు, 37%, అచ్చచ్చో, కాదు. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 40% అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, 30%, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 41% అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్న చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్, క్వశ్చన్ ప్లీజ్. ఓకే, ఇప్పుడే ట్యూన్ చేశారా, వెరీ నైస్, నేను ఎలాగో రిపీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, 4%, కాదు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, 72%, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, ఓకే, పార్థసారథి భరత్ నగర్ నుంచి, 30%, కాదు. నెక్స్ట్ మెసేజ్ 37%, కాదు. ఓకే, సో ఎవరంటే ఈ 37%? గనుగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అనమాట, కాదండి, రాంగ్ ఆన్సర్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పి జానకీరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, 84%, కాదు. అండ్ నెక్స్ట్ 15% అంటూ విజయ పంపించారు ఫ్రమ్ నెల్లూరు, నో, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుగొండ, రాంగ్ ఆన్సర్, నో నో నో, రైట్ ఆన్సర్, వెరీ సారీ. నెక్స్ట్ మైదుకూర్ జాఫర్, 29.3%, కాదండి. అండ్ నెక్స్ట్ 5% అంటున్నారు, ఓకే, రాము వావిలాల పాలకుర్తి నుంచి. నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోల మండలి నుంచి, రైట్ ఆన్సర్. వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే
బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 41% రాంగ్ ఆన్సర్.

శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహిరన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే పద్మజ గారు 40% అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అయితే 29.3 కాదు మేడం, 2.93 కాదు. ఎనీవేస్ చాలా చాలా మంది ట్రై చేస్తున్నారు, ఇంకొకసారి ట్రై చేయండి. ఒక నెంబర్ 160 అనున్న నెంబర్ 220 పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు మీరు ఆలోచించి గెస్ చేసి నాకు మెసేజ్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. కుటుంబ శంకర్ సినిమా నుంచి 3:40 క్రాస్ అయిపోయి 41 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు చిత్రియాల గ్రామం నుంచి 41% అని కాదండి. అండ్ నెక్స్ట్ ఓకే, సో రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిందనమాట బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అనమాట మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మైదుకూర్ జాఫర్, నో అండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మృదుల ఫ్రమ్ విశాఖపట్నం, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ 41% అంటూ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, నో, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రీగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల డిస్ట్రిక్ట్, 60% అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ 41% అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ అయితే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి ఒక్క నెంబర్ తీసేస్తే మీది రైట్ ఆన్సరు, మరి అది టైపింగ్ మిస్టేకో ఏమిటో మరి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ లెలిన్ ప్రతాప్ ఫ్రమ్ కేఆర్ పాలెం, ఓకే, 200%, ఓ మై గుడ్నెస్, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగిరి విలేజ్ నుంచి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 30% అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే కొండయ్య గారు కందుకూరు నుంచి, ఓకే. నెక్స్ట్ మెసేజ్ 68.75% అంటూ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి పూర్ణచంద్రరావు గారు ఒక నమస్తే పెట్టారు నాకు, కాదు. ఎనీవేస్, ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి 66% అంటున్నారు, కాదు. కాకపోతే వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అండ్ ఓకే నేను, ఓ మై గుడ్నెస్, ఓకే. నెక్స్ట్ అయితే 6% అయ్యి ఉండొచ్చా అంటూ గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కాదండి, నేను ఆన్సర్ చెప్తా ఇప్పుడు. హాయ్ శృతి మేడం అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్, హలో అండి. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే 0.6% అంటూ నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడి నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి మొత్తానికి ఆన్సర్ ఏంటంటే 37.5%. ఓకే, 160 అనే నెంబర్ 220 పెరిగింది అంటే 37.5% పెరిగినట్టు అనమాట, అది మ్యాటర్. ఓకే, సో మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను, చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటంటే ఫోన్ కాల్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక ఫోన్ కాల్ చేయాలంటే మనకి ఏం కావాలి? మీరు ఆన్సర్ స్ట్రైట్గా చెప్పచ్చు లేదా ఫన్నీగా చెప్పచ్చు, మీ క్రియేటివిటీ అంతా వాడేసి ఆన్సర్ చెప్పేసేయండి. మనకి ఎగ్జాక్ట్గా ఇంకా 12 మినిట్స్, ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా ఉందనుకోండి. ఓకే, ఆన్సర్ చెప్పేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ రౌడీ అల్లుడు. అలా వెళ్ళిపోదాం ఒకసారి బ్యాక్కి, ఓకే, ఏమంటారు? రైట్ నౌ ఈ లవ్లీ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

తెలుసు కదా సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్, ఒక ఫోన్ కాల్ చేయాలంటే ఏం కావాలి అని అడిగాను కదా, నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వచ్చాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు నెంబర్, ఇంకా ఫోన్ ఉండాలి అని. నెక్స్ట్ అయితే ఫోన్ కావాలి అంటున్నారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం, ఓకే గోనిగండ్ల గ్రామం, లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఫోన్ కావాలి అసలు అంటున్నారు. నెక్స్ట్ అయితే బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత ఫోన్ నెంబర్ ఉండాలి, ఆ తర్వాత ఫోన్ ఉండాలి, మొత్తం కలిపి కాల్ చేయడానికి మనకు సమయం ఉండాలి. మైదుకూర్ జాఫర్ పంపించారు మెసేజ్, సిహెచ్ వేణు జయంపు నుంచి, ఫోన్లో మనీ ఉండాలి అట. నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు భవానీపురం విజయవాడ నుంచి, కాల్ చేయడానికి నెంబర్ కావాలి అంటున్నారు. నెక్స్ట్ అయితే ఫోన్ కావాలి అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మయ్య గారు తిరుపతి నుంచి, ఇదేమి ప్రశ్నమ్మా అంటున్నారు. ఊరికే అండి సరదాగా, అయ్యో ఇక్కడ ఈ క్వశ్చన్కే ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా మీకు, అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ అయితే ఫోన్ ఉండాలి అండ్ అందులో బ్యాలెన్స్ కూడా ఉండాలి అంటున్నారు రాము బావిలాల పాలకుర్తి నుంచి. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న ఫోన్ నెంబర్ కావాలి. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఫోన్ కావాలి. ఓకే హాయ్ స్వాతి గారు అంటూ ఎదుటి వారితో పరిచయం ఉండాలి అంటున్నారు. ఏపూరి రాహుల్ ఫ్రమ్ ఆర్టీఓ ఆఫీస్ కొండాపూర్ హైదరాబాద్. హలో రాహుల్ గారు, సో స్వాతి కాదు నా పేరు శృతి అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే పరిచయం ఉండాలంటారా, కరెక్టే. అండ్ నెక్స్ట్ ఫోన్ కాల్ కావాలి అంటే ఫస్ట్ సిమ్ ఉండాలి, తర్వాత బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు. ఎవరు తేజశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ములగుర్తి విలేజ్ నుంచి. ఫోన్లో డబ్బులు ఉండాలి అంటున్నారు గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఫోన్ ఉండాలి. ఓకే అండ్ ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి ఫస్ట్ అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ ఫోన్ చేయాలంటే సమయంతో పాటు ఫోన్ ఉండాలి అంటున్నారు కృష్ణవేణి గారు. ఓకే నెక్స్ట్ అయితే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అవతల వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలి. ఓకే నెక్స్ట్ అయితే మొబైల్ టవర్ ఎక్కాలా, ఎక్కడికి ఎక్కుతారండి మీరు, శ్రీగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్. ఫోన్ చేయాలంటే ప్రతిసారి టవర్ ఎక్కాలంటే ఇంకా అయినట్టే, రోజంతా టవర్ మీదే ఉండాలి మనం. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి ముందు మనకి ఫోన్ ఉండాలి అంటున్నారు. కమితం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఫోన్ కావాలి. ఓకే నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉండాలి అంటున్నారు గోపీనాథ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవీన్ నుంచి. అండ్ మీ ఫోన్ నెంబర్ తెలియాలి అంటున్నారు ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, కాల్ నాకు చేయమని లేదు అందుకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మొబైల్ ఉండాలి అంటున్నారు జయరామ్ కోడుమూరు నుంచి అనమాట. అండ్ రామకృష్ణ గారు ఫ్రమ్ కర్నూలు ముందు మొబైల్ కావాలి. ఓకే చాలా మంది దీనికే ఒట్టేసేసారు, చూస్తున్నాను ఎవరైనా క్రియేటివ్గా ఆన్సర్ పంపిస్తారేమో ఇంకా అని చెప్పి. ఫస్ట్ వచ్చింది ఇక్కడ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి బుద్ధి ఉండాలంట, కాల్ చేయడానికి బుద్ధి ఎందుకండి, అచ్చో. అండ్ నెక్స్ట్ మొబైల్లో అమౌంట్ ఉండాలి ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. పెడని జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు నెట్వర్క్ సిగ్నల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ముందుగా బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు తిరువేదల బాబు అండ్ ఫ్రెండ్స్ సాయినగర్ నుంచి మంగళగిరి. ఓకే నెక్స్ట్ ఎస్ భీమశ్రో గారు పెడన్ నుంచి, అవతల వాళ్ళకు కూడా ఫోన్ ఉండాలి ఏమంటారు అంటున్నారు, అంతే కదా పాయింటే. అండ్ నెక్స్ట్ ఫోన్ ఉండాలి అంటున్నారు అందులో బ్యాలెన్స్ ఉండాలి సులోచన కరీంనగర్ నుంచి. ఓకే ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ మరియు ఫోన్ నెంబర్ తప్పనిసరి అంటున్నారు పూర్ణచంద్రరావు గారు శైలజ ఆదిలాబాద్ నుంచి. ఓకే నెక్స్ట్ మృదుల ఫ్రమ్ విశాఖపట్నం, ఫోన్ చేయడానికి ముందు అవతల వాళ్ళకి నెంబర్ ఉండాలి, మన దగ్గర ఫోన్ ఉండాలి, దాంట్లో ఛార్జింగ్ రీఛార్జ్ అమౌంట్ ఉండాలి, ఇవన్నీ పక్కన పెడితే మనకి అలాగే అవతల వాళ్ళకి కాస్త ఖాళీ ఉండాలి సమయం అనమాట. నెక్స్ట్ ఫోన్ కావాలి అవతల వారి నెంబర్ కావాలి సాయి సుధీర్ వీరభద్రపురం నుంచి. సిగ్నల్ ఉండాలి, చేతిలో ఫోన్ ఉండాలి, అవతల వ్యక్తి నెంబర్ ఉండాలి, మనకి ఫోన్ చేసే సమయం ఉండాలి. అమ్మా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ నెంబర్ కావాలి అంటున్నారు కిషోర్ ఇంకా లక్ష్మణరావు ఆకివేణి నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే లక్ష్మణ్ అందికొట్కూరు నుంచి, ముందు మన ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ షబానా పెద్దగూడెం నుంచి ఫస్ట్ ఫోన్ నెంబర్ కావాలి అంటూ ఒక రెండు స్మైల్స్. అండ్ నెక్స్ట్ ఫోన్ ఉండాలి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ. ఓకే నెక్స్ట్ హాయ్ అండి కాల్ చేయాలంటే ఫస్ట్ ముందు చేయాలనే ఆలోచన, తర్వాత ఫోన్ ఉండాలి, ఎవరికైనా తెలియాలి, మనకి రీఛార్జ్ కూడా ఉండాలి అంటూ భద్రేశ్వర చారి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్. ఓకే నెక్స్ట్ అయితే ఫోన్ కాల్ చేయాలంటే ముందు మన దగ్గర ఫోన్ ఉండాలి, తర్వాత ఓకే ఒకటి డిగ్ డిగ్. అండ్ నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి జస్ట్ ఫన్నీ అంటూ మెసేజ్ చేశారు, రీఛార్జ్ కూడా ఉండాలి కంపల్సరీ అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ ఉండాలి, అవతల వాళ్ళ నెంబర్ ఉండాలి. ఓకే అనంతపురం నుంచి అనురాధ,
ఫోన్ కావాలి మనకి, అంటే మనకి హిందీ రాకపోయినా మనం హిందీ సినిమాలు చూస్తాం కదా మేడం అంటున్నారు. ఇది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, ఇది నాకేనా ఈ మెసేజ్, ఎవరికైనా పెట్టకపోయి నాకు పంపించారా అచ్చో. అండ్ నెక్స్ట్ నెట్ కావాలి అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, ఒకప్పట్లో అయితే కాయిన్ బాక్స్కి కాయిన్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అప్పట్లో ఫోన్ ఇప్పట్లో ఫోన్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, పాయింటేనండి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఫోన్లో సిమ్ కార్డ్ ఇంకా రీఛార్జ్ ఉండాలి. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే మైదుకుర్ జాఫర్, మొత్తానికి ఫోన్ ఉండాలి, తర్వాత టవర్. ఓకే ఓకే ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఐలవరం నుంచి అనమాట దోకుపాటి గోపాలరావు గారు, ఫోన్ పనిచేస్తుండాలి, ఇది చాలా అవసరం అండి, ఫోన్ ఉంటే సరిపోదు. నెక్స్ట్ నెంబర్ ఇంకా ఫోన్ కావాలి అంటూ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. జాండ్రిపేట నుంచి సజ్జా లీలారాణి, మొదటి ఫోన్ ఉండాలి, తర్వాత బ్యాలెన్స్, మూడోది ఫోన్ మనది ఉండాలి, నాలుగో ఫోన్ చేస్తానికి నెంబర్ ఉండాలి, ఆఖరిగా ఫోన్ మనదే ఉండాలి. ఏమిటో చెప్పారు కానీ అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కానట్టు ఉంది. ఎనీవేస్, ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఫోన్లో బ్యాలెన్స్, నెంబర్స్ అన్నీ ఉండాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే ఫోన్ నెంబర్ బ్యాలెన్స్ ఉండాలి. ఇమ్మానేని వెంకటేశ్వర గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి, నమస్తే అర్జశ్రుతి గారు అంటూ మెసేజ్. నమస్తే అండి. అండ్ నెక్స్ట్ చాలా చాలా కావాలి అన్నారు వివి రెడ్డి గారు, అసలు గోలలేదు. అక్కడ పక్క నుంచి రమ, సిగ్నల్ ఉండాలి, మనకి ఫోన్ చేయాలని మనకి అనిపించాలి, సూపర్ అండ్ వెరీ నైస్. నెక్స్ట్ ఫోన్ కావాలి అంటూ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి కూడా లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, మనకి మాటలు రావాలి అట. నెక్స్ట్ ఓకే నందిగామ నుంచి జానకి రామ్, ఆన్సర్ ఫైర్ అంటున్నారు, ఇది మనకో కాదు ఈ మెసేజ్. నెక్స్ట్ ఫస్ట్ సిగ్నల్ కావాలి అంటున్నారు నందిపేట నుంచి రంగులు శ్రీనివాస్ అండ్ సందీప్ సౌమ్య. ఓకే నెక్స్ట్ మెసేజ్ అండ్ అవతల వ్యక్తికి కూడా మాటలు రావాలి అంటున్నారు, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ భవానీ ఫ్రమ్ తాడిపల్లిగూడెం నుంచి, మనకి ముందు చదువు ఉండాలి అట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇన్కమింగ్ కాల్స్ రావాలి అంటున్నారు సీను. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే అవతలి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ దాంట్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి, మాట్లాడే కెపాసిటీ కూడా ఉండాలి, అంటే ఓపిక ఉండాలన్నమాట. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫోనే కాదు మనం కూడా ఉండాలి. రవి ఫ్రమ్ శివగంగుపాలెం, ఓకే వెరీ వెరీ నైస్. నేను కూడా ఒక ఆన్సర్ చెప్తాను బట్ ఇప్పుడు కాదు, న్యూస్ బ్రేక్ తర్వాత. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 4:00, మీకోసం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారు కాబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుద్ద రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా నిలిచిందని, 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీ ప్రారంభానికి సిద్దమయ్యాయని, ఇక నుంచి కర్నూలును డ్రోన్ హబ్గా పిలుస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి అన్నదాతకు శాశ్వత సంపదను అందించిన మహనీయులు సర్ ఆర్థర్ కాటన్ అని, ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందని, తద్వారా రాయలసీమ ప్రాంతం మరింత అభివృద్ది కాబోతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కు రంగం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్దత, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం 4 రోజుల పాటు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అనంతరం 4 రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని ప్రకటించాయి. రాష్టంలో చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా బూత్ స్థాయి అధికారులు జూన్ 15 నుంచి ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో. టైం 4:05:25 అయిపోయింది. సో మరి ఇంతక నా ఆన్సర్ నేను కూడా చెప్తాను అన్నాను కదా, ఫోన్ కాల్ చేయాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ పర్సన్తో మాట్లాడాలి అని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, అదనమాట మ్యాటర్, నా ఆన్సర్ అది. ఎనీవేస్, మరి రైట్ నో మనం వివిధలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈరోజు వివిధ ప్రోగ్రాంలో స్పెషల్గా హీరో సాంగ్స్. సో దట్ మీన్స్ ఈరోజు మెగాస్టార్ గారి మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట. రైట్ నౌ జగదేక్ వీడియో తెలుగు సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలు గారు, ఎస్ జానకి పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, వేటూరి గారి లవ్లీ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, ఆత్రి గారి లిరిక్. ఆరాధన సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:15 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రాంలో అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీ అందరి కోసం ముఠా మేస్త్రి సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఎంపీ ఎఫ్ఎం 101.3.
1: చీకటమ్మ చీకటి, ముచ్చటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో రెచ్చగొట్టు.

రుద్రవేణ సినిమా నుంచి ఎస్పి బాలు గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి సిరివెన్నెల గారి లిరిక్ అనమాట. 426 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే కొన్నివీటి దొంగ సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వేటూరు గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

కామాక్షమ్మ కరుణించిందో, మీనాక్షమ్మ వరమిచ్చిందో, ప్రభావమ్మ నవ్విందమ్మ, రాచలిమ్మ నవ్విందమ్మ, అరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరరర

ఎస్పీ బాలు గారు చిత్ర అండ్ కోరస్ ప్యానల్ లవ్లీ సాంగ్ అయితే వినేశారు. మరి కేవీ మహదేవన్ గారి మ్యూజిక్ కంపోజిషన్, సి నారాయణ రెడ్డి గారి రచన. ఈ లవ్లీ సాంగ్ ఆపద్ బాంధవుడు సినిమా నుంచి విన్న తర్వాత 4:36 క్రాస్ అయిపోయి 30 seconds అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు మెగాస్టార్ గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే వివిధ ప్రోగ్రామ్ లో గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. బప్పి లహరి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట వేటూరు గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ ఘరానా మొగుడు. మరి 4:47 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో ఇదండి ఇవాళ వివిధ, మళ్ళీ మరి బ్యూటిఫుల్ సాంగ్స్ కోసం మీరు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే అజయ్ చేతన్ రెడీగా ఉన్నారు వెన్నెల ప్రోగ్రామ్ తో. కాసేపట్లో ఒక చిన్న బ్రేక్ తర్వాత మరి అజయ్ చేతన్ రావాలి అంటే శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది కాబట్టి ఇవాళకి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తాం. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ అజయ్ శృతి signing off.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. It's a sixer.
3: He smashed it, Miles.
2: Akashavani 90 years. Not out. Akashavani Vijayawada. Krishnamma Sakshiga. Still batting for you. Forever.

0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ చేతన్, యువర్ ఆర్జే. జ్వరంతో బాధపడే వారికి తక్షణ రిలీఫ్ కలిగించే ఎన్నో సూపర్ ఫుడ్స్. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరంలో జీవక్రియలు వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాలు అవసరం పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు, మాంసకృతులు తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు వాంతులు, విరోచనాలు అవుతాయి. అందుకు కారణం హై ఫీవర్. డైజెషన్ తగ్గుతుంది, ఏం తిన్నా టేస్ట్ లేకుండా ఉంటుంది. అయితే జ్వరం వచ్చేటప్పుడు తినకుండా మాత్రం ఉండకూడదు. తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. జ్వరం వచ్చే సమయంలో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. మరి నేను చెప్పే ఆ ఫుడ్స్ కడుపు నిండినట్టు చేయడమే కాకుండా పూర్తి న్యూట్రిషన్ ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు, ఈ ఫుడ్స్ పేషెంట్స్లో సులభంగా డైజెస్ట్ అవుతాయి. జ్వరం వచ్చే సమయంలో చపాతి, ఖిచడి లేదా దలియా వంటివి సాధారణంగా తీసుకునే ఆహారాలు. జ్వరం వచ్చే సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, కాబట్టి ఆ టైంలో స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కారం, ఉప్పు, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం కంటే బాగా ఉడికించిన అన్నం, ఉడికించిన బంగాళాదుంప అంటే పొటాటో లేదా బార్లీ గింజలు వంటివి తీసుకోవచ్చు. నిజానికి జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలనే దానిపై ఎన్నో అపోహలున్నాయి. అన్నం తినకూడదని, పప్పుకూరలు వేసుకోవద్దని, పెరుగు తినొద్దని, ఇలా రకరకాల అనుమానాలతో అన్నింటికీ దూరంగా ఉంటాం. కేవలం మిల్క్ అండ్ బ్రెడ్తో సరిపుచ్చుకుంటాం. మరి ఇంతగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. మరి ఆ జాగ్రత్తలేంటో వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో వినండి. గోధుమలతో తయారు చేసిన రోటీలు, ఇవి హెల్తీ న్యూట్రిషన్. ముఖ్యంగా చపాతీస్ చాలా తేలికగా జీర్ణమవుతాయి, కాబట్టి నూనె లేదా నెయ్యి వంటివి వాడకుండా జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ ఫ్రీ రోటీలకు ప్రాధాన్యం ఇవ్వండి. మెత్తగా ఉడికించిన అన్నం డైజెస్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, శరీరానికి కావలసిన నీటి శాతాన్ని అందిస్తుంది. సాధారణంగా జ్వరంతో పాటు జలుబు, దగ్గు అనేవి వస్తూ ఉంటాయి. వీటి నుండి రిలీఫ్ పొందాలంటే వేడిగా ఉండే టమాటో లేదా క్యారెట్ సూప్ తీసుకోండి. ఇది మన డైజెస్టివ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనం చాలా మటుకు ఇండియన్ ఫుడ్స్ అవాయిడ్ చేసేసి బ్రెడ్ తింటామని చెప్పాను కదండి, అలా చేయకుండా ఖిచడి కూడా తినొచ్చు. ఇది చాలా లైట్గా, అతి సులభంగా డైజెస్ట్ అవుతుంది. మరి ఇలాంటి ఖిచడిలో కొంచెం లెమన్ పిక్కులు వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఉడికించిన పొటాటోస్ చాలా మంచివి. ఇది కొన్ని వెరైటీస్లో తయారు చేసుకుంటే మీకు టేస్టీగా కూడా ఉంటాయి. వీటికి కొద్దిగా బ్లాక్ పెప్పర్ అండ్ లవంగాల వంటి పౌడర్లు చల్లి తీసుకుంటే ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. యాపిల్స్ మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వైరస్ అండ్ బ్యాక్టీరియాస్తో కూడా పోరాడుతుంది.

మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ సూప్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి డీహైడ్రేషన్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి, కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి. అయితే జ్యూసెస్ చాలా చల్లగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల జ్వరంతో పాటు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పికి తక్షణం ఉపశమనం కలుగుతుంది. జ్వరంలో మీ మూడ్ బాగలేనప్పుడు రిఫ్రెషింగ్ గా ఉండాలంటే ఓ కప్పు తులసి టీ తాగి చూడండి. బాయిల్డ్ ఎగ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి, వాటిని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాచిన పాలు కూడా మంచిది, అంటే బాయిల్డ్ మిల్క్. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జ్వరం వచ్చే సమయంలో మీరు చాలా వీక్ గా మారుతారు. మీరు బెడ్ మీద నుండి లేవాలంటే అందుకు స్టెమినా చాలా అవసరం. కాబట్టి జ్వరం వచ్చే సమయంలో కాచి చల్లార్చిన పాలు తాగి స్టెమినా పెంపొందించుకోవడంతో పాటు జ్వరంతో పోరాడండి. ఇండియన్ కాటేజ్ చీజ్ ని జ్వరంతో బాధపడే వారికి ప్రిఫర్ చేయవచ్చు. ఇండియన్ కాటేజ్ చీజ్ అంటే తెలుసు కదండి, పనీర్. చీజ్ అయితే షుగర్ తో తీసుకోవచ్చు, అదే బ్రోకన్ వీట్ రవ్వ అంటాము, దాంతో దలియా చేసుకోవచ్చు. ఇది మరో ఇండియన్ హెల్తీ ఫుడ్. దీన్ని జ్వరంతో బాధపడే వారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆహారం, అండ్ జీర్ణం కూడా చాలా ఈజీగా అవుతుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ డిష్ ఏంటి అంటే పోహా, అటుకులు అని కూడా చెప్పుకోవచ్చు. కడుపు నిండుగా ఉంచుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరంతో బాధపడే వారు అతి తక్కువ మసాలాలు అండ్ వెజిటబుల్స్ తగ్గించి తీసుకోవచ్చు. పెరుగు చాలా మెత్తగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా తేలిక. చాలా చల్లని పెరుగును తీసుకోకుండా ఉంటే గొంతు నొప్పిని నివారించవచ్చు. ఓట్ మీల్స్ కూడా ఆరోగ్యకరం అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఓట్ మీల్స్ ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు కారం లేని సాంబార్తో పాటు ఇడ్లీలను తీసుకోవడం వల్ల అతి తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి, కడుపు నిండుగా అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు బార్లీ గింజను తీసుకోవడం వల్ల తగినంత స్టెమినా పొందొచ్చు. ఇది తాగడానికి టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు శరీరానికి విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్ అవసరం పెరుగుతుంది. అందుకే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. మనకు ఆహారం ద్వారా లభించే విటమిన్స్ సరిగ్గా ఉంటబట్టకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మాత్రలు అడ్డుకునే అవకాశం ఉంది. అందుకని కొంతకాలం పాటు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదే. జ్వరంతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో గోధుమలతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్, పాలు తీసుకోవడం వల్ల కొంత శక్తిని పొందొచ్చు. క్యాబేజ్, బీన్స్, బెండకాయలు, కాకరకాయ వంటి కూరలు, పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్స్, కేక్స్, నెయ్యి, ఐస్ క్రీమ్లు, బిర్యానీ, పులావ్ లాంటి నూనె కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. విత్ దిస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టు ఈట్ డ్యూరింగ్ ఫీవర్స్, కోల్డ్స్ అండ్ కాఫ్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్దికి అనేక ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన వివరించారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు ఆత్మ నిర్భర్ భారత్ లో రాష్ట్రానికి కీలక పాత్ర కానుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పుట్టపర్తిలో ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగయలంకలో క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తిగా ఆంధ్రప్రదేశ్ దేశానికే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నీట్ యూజీని వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రస్తుతం రద్దు చేసిన నీట్ పరీక్ష ఫీజులను రీఫండ్ చేస్తామని, రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్కు ఫీజు వసూలు చేయమని స్పష్టం చేశారు. జూన్14 అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, పునః పరీక్షకు 15 నిమిషాలు అదనంగా కేటాయిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రరీన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మే 18 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ జూన్ 8. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్పై 3 రూపాయల చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తాజా పెంపుతో గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 112.64 రూపాయలు, డీజిల్ 100.34 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ 110.89 రూపాయలు, డీజిల్ 98.96 రూపాయలకు విక్రయిస్తున్నారు. అటు సీఎన్జీ ధర కూడా కిలోపై 2 రూపాయలు పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట రోడ్డు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నెల్లూరు అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో 17 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపనలు నిర్వహించారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

మార్నింగ్ ఆదాబ్ సలాం నమస్తే స్వాగతం సుస్వాగతం. సో ఎస్, మరి హిందీ పాటలు వినిపిస్తున్నాయంటే అర్థమైపోయింది కదా, బ్యూటిఫుల్ లవ్లీ హిందీ ట్రాక్స్ అని వినిపించే గీత్ కథా చెల్లోకి ఎంట్రీ అయ్యాం. సో మరి మీరైతే హమ్ దిల్లే చుక్కే సనమ్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఈరోజు ఏ సెలబ్రిటీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. స్టేట్ యూన్ టు విత్ భారతీ ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అనికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్షి అల్క్నంద. ఈవిడ్ని గ్లామరస్ డాల్ అనాలా, డాన్సింగ్ స్టార్ అనాలా, లేదా ది డివైన్ బ్యూటీ అనాలా? ఎందుకంటే అన్ని వర్సటైల్ యాంగిల్స్ ఈ హీరోయిన్లో ఉన్నాయి కాబట్టి. అండ్

నుంచి ఈజ్ నన్ అదర్ దాన్ మాధురి దీక్షిత్. సో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు అండ్ అలానే డ్యాన్స్లో ఒక ట్రెండ్ సృష్టించారు మాధురి దీక్షిత్. మరి ఇన్ని ఇయర్స్ అయినా, అంటే హీరోయిన్గా తను తన కెరీర్ స్టార్ట్ చేసి ఇన్ని ఇయర్స్ అయినా అదే ఛామ్తో ఇప్పటికీ మనల్ని అలరిస్తున్న డాన్సింగ్ క్వీన్ మాధురి దీక్షిత్ బర్త్డే ఈరోజు. సో మరి తన ఫిల్మ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ టర్నింగ్ పాయింట్, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. బట్ రైట్ నౌ అయితే మీ అందరి కోసం పుకార్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో విన్నారు కదా, పుకార్ ఫిలిం నుంచి. ఆ బీట్స్ చూస్తేనే అర్థమైపోయింది కదా, ఎస్ ఈ బీట్స్ కి అంతే అందంగా డాన్స్ చేసింది మన మాధురి దీక్షిత్. సో మరి ఆ జీన్స్ లోనే ఉంది అనాలా, ఆర్ చిన్నప్పుడు అంటే మామూలుగా 3 ఇయర్స్ ఏజ్ లో షో మీ యువర్ లెగ్స్ ఐస్ నోస్ అని నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఏకంగా 3 ఏళ్ల వయసులోనే కథక్ డాన్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు మాధురి దీక్షిత్. మేబీ అందుకే ఏమో బాడీలో అండ్ ఆ పోజెస్లో ఆ పర్ఫెక్షన్ అనేది మనం మాధురి దీక్షిత్ డాన్స్ ఫామ్స్లో చూడొచ్చు. సో 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో పేరెంట్స్, సో ఫస్ట్ అయితే అసలు ఎక్కడ పుట్టారో తెలుసుకుందాం, ఆ తర్వాత 3 ఇయర్స్కి వద్దాం. బాంబేలో 1967 15th మేన పుట్టారు మాధురి దీక్షిత్ అండ్ 3 ఇయర్స్ ఏజ్లో. సో ఎస్, మామూలుగా చిన్నప్పుడు పాటలు అవి విన్నప్పుడు కొంచెం డాన్స్ చేస్తూ ఉంటారు కదా ఆ జోష్కి, ఆ ఇంట్రెస్ట్ చూసి 3 ఇయర్స్ ఏజ్లోనే కథక్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ బై ద ఏజ్ ఆఫ్ 8, సో 8 ఇయర్స్కి వచ్చేసరికి 5 ఇయర్స్లో ఆ కథక్ డాన్స్ ఫామ్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం మాధురి దీక్షిత్ చేసేవాళ్ళు. మరి అలా ఒకసారి ఒక స్కూల్ పర్ఫార్మెన్స్లో తను చేసిన ఆ డాన్స్ ఆ ఫోటోని పేపర్లో వేసి ఒక జర్నలిస్ట్ రాశారంట, దిస్ లిటిల్ గర్ల్ స్టోల్ ది షో అని చెప్పి. సో అది చూసిన మాధురి దీక్షిత్, వావ్ ఎంత బాగుంది ఇట్లా ఎవరైనా మనల్ని పొగిడి అంటే మన టాలెంట్ని పొగిడితే అని చెప్పి. సో ఎప్పుడు తను ఇంటర్వ్యూస్లో చెప్తారు, దట్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్, అంటే లైక్ మన టాలెంట్ గుర్తిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా అని చెప్పి, అదే నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 8 అని చెప్పి. సో అలా తన స్కూలింగ్ తర్వాత మైక్రోబయాలజీ చదవాలి అని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, అంటే లైక్ ఈవెన్ అకాడమిక్స్ అండ్ అలానే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ రెండిట్లో కూడా ఈక్వల్గా తను ప్రయారిటీ ఇస్తూ ఎక్కడ అంటే స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండేవాళ్ళు మాధురి దీక్షిత్. అలా తను బీఎస్సీ మైక్రోబయాలజీ స్టార్ట్ చేశారు కానీ వరుసగా తనకు వచ్చిన ఫిలిం ఆపర్చునిటీస్ వల్ల వాటిని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో మొట్టమొదటిసారిగా 1984లో రాజశ్రీ ప్రొడక్షన్స్ అబోధ్ ఫిలిం, సో బెంగాలీ యాక్టర్ తపస్ పాల్ సరసన నటించారు. అయితే కమర్షియల్లీ అది హిట్ అవ్వకపోయినా యాక్టింగ్ ఎంత

బాగా చేస్తుంది ఈ అమ్మాయి, దో షీఈ్ వెరీ యంగ్ అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఆవారా బాబ్ ఫిలింలో నటించారు, స్వాతి, ఇంకా హిఫాజత్, ఇట్లా ఎన్నో ఫిలిమ్స్లో నటించారు. కానీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా, ఆ టర్నింగ్ పాయింట్ ఫిలిం ఏంటి మన మాధురి దీక్షిత్కి, అండ్ ఎస్పెషల్లీ ఆ పాట ఏంటి? పాట అయితే గెస్ట్ చేసే ఉంటారు, సో ఇప్పుడైతే ఆ పాట వినిపిస్తున్నాను, మరి ఆ ఫిలిం ఏంటి అవన్నీ మీతో షేర్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు లవ్లీ ట్రాక్స్, స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో ఈ జోష్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ ఫిలిం, అండ్ ఎస్పెషల్లీ ఈ పాట ద్వారానే మాధురి దీక్షిత్కి ఓ నైట్ ఫేమ్ అనాలా ఆర్ ఎవర్ లాస్టింగ్ ఫేమ్ అనాలో తెలియదు, కానీ మొత్తానికైతే మాధురి దీక్షిత్ వరుసగా అసలు ఏం ఆలోచించకుండా ఒక్క 10 ఫిలిమ్స్

వరకు సైన్ చేసేసారు అని చెప్పచ్చు. అండ్ ఎస్, మరి ఆ ఫిలిం ఏ తేజాబ్. సో తేజాబ్ ఫిలింలోని ఈ పాట, సో ఎక్ దో తీన్ ఎంత ఫేమస్ో అందరికీ తెలిసిందే. సో 1988లో రిలీజ్ అయిన ఈ తేజాబ్ ఫిలిం మాధురి దీక్షిత్ కెరీర్లో ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. అండ్ అదే ఇయర్ అంటే లైక్ ఫిలిం కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే తను బెస్ట్ యాక్టర్స్గా నామినేట్ అవ్వడం కూడా జరిగింది. సో అవార్డు గెలుచుకున్నా లేకపోయినా అందరి హృదయాలు అయితే గెలుచుకున్నారు అనే చెప్పాలి. అండ్ ఎస్, తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్ అన్నట్టుగా ఎవరు అసలు డ్యాన్స్ ఇరగొట్టేస్తుంది ఈ అమ్మాయి అన్నట్టుగా వరుసగా ఇంకా ఆ తర్వాత ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్లో ఆవిడ నటించడం జరిగింది. సో తేజాబ్ తర్వాత త్రిదేవ్ అండ్ ఇంకా రామ్ లఖన్, ప్రేమ్ ప్రతిజ్ఞ, పరిందా, సో ఇట్లాగా అయితే అన్నీ కూడా హీరో హీరోయిన్ మధ్యన ఉండే లవ్ స్టోరీస్, ఇలాంటి స్టోరీసే చూస్ చేసుకున్నారు. అండ్ తన కెరీర్లో తను ఎప్పుడు మళ్ళీ అంటే లైక్ ఒక యునీక్ ఫిలిం ఆర్ అ స్పెషల్ ఫిలిం అని చెప్పేది 1991లో రిలీజ్ అయిన 100 డేస్. సో ఎస్, నేనైతే చాలా భయం భయంగా చూసినట్టు గుర్తు నాకు ఈ సినిమా. సో ఎస్, మరి 100 డేస్ ఫిలిం గురించి తెలుసుకుందాం. బట్ అందుకనే ముందు మరి ఒక లవ్లీ ట్రాక్ అయితే విందాం. హమ్ ఆప్కే హై కౌన్ ఫిలిం నుంచి స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

హమ్ ఆప్కే హే కౌన్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, మరి ఈ ఫిలింలో అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. అండ్ ఎస్, మరి 1991లో రిలీజ్ అయిన 100 డేస్ ఫిలిం. ఎప్పుడో అనుకుంటాం కదా, అరే ముందేం జరుగుతుందో తెలిస్తే బాగుండు కదా అని చెప్పి. సో మేబీ అది మన లైఫ్లో అయితే బాగానే ఉంటుందేమో, కానీ పక్క వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ ఆర్ జరగబోతున్న ఇన్సిడెంట్స్ మనకి కల్లో కనిపిస్తే, అండ్ అది కూడా ఒక మర్డర్ గురించి మనకి ముందే తెలిస్తే, అమ్మో వింటేనే ఎంత హారిఫైయింగ్గా ఉందో కదా. సో మరి మాధురి దీక్షిత్, జాకీ షెరాఫ్ అండ్ మున్మున్ సేన్ కలిసి నటించిన సినిమా 100 డేస్. సో ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్గా మన ముందుకు వచ్చింది. అండ్ ఎస్, నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్ అండ్ డ్యాన్స్ ఫామ్స్, ఏ కళనైనా తను ప్రదర్శించగలదంటే నవరసాల్లో అని చెప్పి తన్ని తను ప్రూవ్ చేసుకున్న ఫిలిం 100 డేస్. అండ్ ఇంకా ఆ తర్వాత సాజన్, బేటా, ప్రేమ్ దివానే, కల్నాయక్, సో కల్నాయక్లో పాటలు అన్నీ మనకి తెలిసిందే. సో అలా ఎక్కడ అలు పెరగని కెరీర్ అని చెప్పాలి, లేదా ద విక్టీరియస్ కెరీర్ అని కూడా చెప్పచ్చు. సో అలా మొత్తానికి ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్ మనకి 80s అండ్ ఇంకా 90s లో అందించారు మాధురి దీక్షిత్. సో ఎస్, అందరికీ తెలిసిందే, బికాజ్ ఈ జనరేషన్ వాళ్ళకి కూడా మాధురి దీక్షిత్ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. హమ్ ఆప్కే హే కౌన్ కానీ, రాజా కానివ్వండి, ఆర్ మొహబ్బత్ ఫిలిం, దిల్ తో పాగల్ హే, పుకార్, ఇట్లా దేవదాస్. సో దేవదాస్లో చంద్రముఖి క్యారెక్టర్ అసలు ఎట్లా మర్చిపోతాం. సో ఇలా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్ని ఆవిడ నటిస్తూ, ఇంకా మధ్య మధ్యలో భూల్ భులయ్యా 3, సో కలంక్, ఇట్లా కొన్ని స్పెషల్ రోల్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. సో విష్ మళ్ళీ అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ రోల్, అంటే తనే మెయిన్ రోల్గా వచ్చే ఒక వండర్ఫుల్ ఫిలిం తనకి త్వరలోనే వస్తే ఐ రియల్లీ విష్ టు సీ. ఐదర్ అది డ్యాన్స్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయినా సరే ఆర్ యాక్షన్ ఓరియంటెడ్, బికాజ్ ఏదన్నా కానీ షీ విల్ డెఫినెట్లీ రాకెట్, అదైతే మనందరికీ తెలిసిందే కాబట్టి. అండ్ ఎస్, అలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు మనకి మాధురి దీక్షిత్. అండ్ ఇంకా అలానే ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు. సో 6 ఫిలింఫేర్ అవార్డ్స్, మొట్టమొదటిసారిగా 1919లో దిల్ ఫిలింకి, ఆ తర్వాత బేటా, సో బేటా ఫిలిం మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలుగులో అబ్బాయి గారు అని చెప్పి మళ్ళీ రీమేక్ చేశారు మనకి వెంకటేష్ అండ్ మీనా. అండ్ ఇంకా 1994లో హామ్ ఆప్కే హే కౌన్, 1997లో దిల్ తో పాగల్ హే. సో ఇలా 4 ఏమో బెస్ట్ యాక్టర్స్గా. అండ్ ఇంకా దేవదాస్ ఫిలింకి 2002లో ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ రోల్లో అందుకున్నారు మన మాధురి దీక్షిత్. అండ్ ఇంకా 25 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో, మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఫిలింఫేర్ స్పెషల్ అవార్డ్ కూడా అందుకున్నారు. సో అలా మొత్తం ఆవిడి ఖాతాలో 6 ఫిలింఫేర్స్ అయితే ఉన్నాయి, ద బ్లాక్ లేడీస్. అండ్ ఇంకా 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పద్మశ్రీతో మాధురి దీక్షిత్ని సత్కరించారు. అండ్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా కళాభినేత్రి అనే బిరుదుతోటి మన మాధురి దీక్షిత్ని అభినందించడం జరిగింది. సో ఎస్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ కెరీర్లో ఫిలిమ్స్ ఎన్నో, ఆవిడ సాధించిన విజయాలు అండ్ ఇంకా బిరుదులు కూడా అన్ని అనే చెప్పాలి. సో చెప్తున్నాను కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైట్ నో ఒక స్ట్రాంగ్ రోల్తో, ఒక సూపర్ డూపర్ హిట్ ఫిలింతో ఆవిడ మళ్ళీ మన ముందుకు రావాలి అని, అంటే వెండి తెరపైన మన ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మరి ఈనాటి గీత్ గాథా చల్. సో ఎస్, మరి మాధురి దీక్షిత్ ఎవర్ గ్రీన్ ట్రాక్ దిల్ తో పాగల్ హే ఫిలిం నుంచి మీ అందరి కోసం వినిపిస్తూ ఇది మరి ఈనాటి గీత్ గాథా చల్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి

0: నగరం వరకు
1: సమాచారం,
0: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
0: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
0: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
0: ఆకాశవాణి వినండి,
1: ఆస్వాదించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. హర్మోజ్ ను ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలని, ఈ జలసంధిపై అంతా అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలన్నారు. భారత్ ఎప్పుడూ చర్చలు సంప్రదింపులకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కరువు సీమగా మారిన రాయలసీమకు సాగునీరిచ్చే ప్రణాళిక చేపట్టామని, లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా టీ సిరసవల్లిలో భారత్ డైనమిక్స్ ఆధ్వర్యంలో క్షిపణులు రక్షణ సామగ్రి తయారీ కేంద్రానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మే 18 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. చివరి తేదీ జూన్. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయల చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గుంటూరు పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్, సీఎన్జీ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. 44 మంది కోలుకోగా మరో 6 గురిని తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,497 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 160 పాయింట్ల నష్టంతో 75,237 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 23,643 వద్ద ముగిసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: 90 years of celebration, 90 years All India Radio. కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ కింద మనం ఎంటర్ అయ్యాం కృష్ణా తీరంలో. సో ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి కృష్ణా తీరం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

0: చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్ గా 651 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మ నిర్భరత అనేది ఓ కీలకమైన అంశమని పేర్కొన్నారు. 4 డిఫెన్స్ కంపెనీలకు శంకుస్థాపన, కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: ఆజ్ ఇస్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మే 4 ప్రముఖ ప్రాజెక్ట్స్ ప్రారంభ హో రహే హై. ఇస్కే అలావా 8 డ్రోన్ కంపెనీయో కా ఏక్ సమూహ మిల్కర్ కర్నూల్ మే ఏక్ డ్రోన్ సిటీ భీ ఎస్టాబ్లిష్ కర్ రహా హై. आज यहां एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कंबैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है.
0: సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ముందుచూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు కాటన్ అని కొనియాడారు. ధవళేశ్వరం బ్యారేజ్కు 117 కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే పూర్తయిందని, ఆ సర్వే ఆధారంగా డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఈ రోజు జరిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమకు రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశామన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా చిట్ట చివరి లబ్దిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి ప్రసవాల పట్ల గతంలో ఉన్న భయాందోళనలు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని సూర్యకుమారి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధితో కూడిన

0: పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలియజేశారు. శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యం మూఢనమ్మకాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీతానగరం మండలం మరిపివలసలో నాటు వైద్యానికో నమస్కారం పేరిట ఈ రోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాను నాటు వైద్యం మూఢనమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని కీలక అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురవుతాయని, అత్యవసర సమయంలో ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ ఆధునీకరణ అంశాలపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఈరోజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విశాఖపట్టణంలో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ద్వారం వికేజీ త్యాగరాజు నిర్వహణలో అలనాటి మధుర భావగీతాలు పేరిట సంగీత విభావరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ పల్లి నల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత, కార్యక్రమ విభాగాధిపతి పివి రామ్గోపాల్, ఆకాశవాణి సిబ్బంది, శ్రోతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య భద్రతకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహనలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ఎండ తీవ్రత అధికంగా ఉందని, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆచి అల్క్నంద. మంచి ఎవరు చేసినా ఒప్పుకోవాలి, 10 మందికి సహాయపడేవారిని ఎప్పుడూ అభినందించాలి, గౌరవించాలి. మరి అలానే మన తెలుగు ప్రజలంతా ఎంతగానో అభిమానించిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసరే

సర్ ఆర్థర్ కాటన్. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈనాటి కృష్ణా తీరంలో ఆయనకి మనకి అందించిన ఆ అమూల్యమైన సేవల గురించి తెలుసుకుందాం. సో ముందుగా అయితే ఎంత మంచివాడవరా చిత్రం నుంచి లవ్లీ ట్రాక్, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ అజయల్ కింద అండ్ మనమున్నాము కృష్ణా తీరంలో. గోదావరి జిల్లాలో ఎప్పుడు అంటే ఒకప్పుడు అతివృష్టి అనావృష్టి వంటి పరిస్థితులే ఉండేవి. అయితే తుఫాన్ల వల్ల ముప్పొచ్చి మొత్తం అన్నీ కూడా కొట్టుకుపోవడం లాంటివి జరిగేవి, లేదా దుర్భరమైన క్షామం. మరి ఈ పరిస్థితి చూసిన అప్పటి జిల్లా అధికారి శ్రీ హెన్రీ మౌంట్ ప్రజల కష్టాలని వివరిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ గోదావరి జిల్లా ప్రజలంతా కూడా ఈ అతివృష్టికి అనావృష్టికి మధ్యన ఎంతగానో అల్లాడిపోతున్నారు అని చెప్పి వాళ్ళు అనుభవిస్తున్న ఈ యాతన అంతా కూడా ఒక లేఖగా రాసి ఒక నివేదిక సమర్పించారు. మరి దానికి స్పందించిన బ్రిటిష్ ఇండియా అక్కడ ఆనకట్ట నిర్మాణం జరిపించాలి, అదే దీనికి సరైన పరిష్కారం అని చెప్పి ఆ నిర్మాణం కోసం సర్ ఆర్థర్ కాటన్ని నియమించారు. మరి ఆ తర్వాత సర్ ఆర్థర్ కాటన్ మన గోదావరి జిల్లాకి రావడం, ఆ తర్వాత ఎలా ఈ బ్యారేజ్ అనేది కట్టారు, ఇదంతా కూడా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్కనందా.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

మరి ఈ రైతన్నల బాధని పరిష్కరించడానికి వచ్చిన కాటన్ దొరే సర్ ఆర్థర్ కాటన్. ప్రభుత్వ ఆదేశంపై రాజమండ్రి వచ్చిన కాటన్ గోదావరి నదిపై ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి తీర ప్రాంతాన్ని తన గుర్రంపై పర్యవేక్షించి ఎన్నో అవస్థల్ని ఎదుర్కొనేవారట పాపం. అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు ఎక్కువగా ఉంది, అసలు మనం ఒక అంటే ఈ కట్టడాలు అవి జరగడానికి అనుగుణంగా ఆ ఇసుక రాళ్ళు అవన్నీ తెచ్చే అంత ప్రదేశం ఉందా లేదా, ఇవన్నీ చూడడానికి ఒక్కొక్కసారి పొద్దున బయలుదేరిన దారిలో ఆహారం దొరక కేవలం అరటిపళ్ళు మంచినీళ్ళు తాగి ఆయన సర్దుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయట. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ అనేది చేస్తారు, కానీ ఇట్లా 100% తన కృషి అంతా ఇచ్చి ముందు ఇక్కడ ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పి ఇట్లా ఆయన ఎంతగానో తప్పించారు కాబట్టే ఇప్పటికీ ఆయన మనందరి గుండెల్లో అలా నిలిచిపోయారు. మరి అలా ఎన్నో అవస్థల్ని ఎదుర్కొని ఆ ప్రాంతం అంతా కూడా కూలంకషంగా పరిశీలించి మొదట కాటన్ కోయిటా జీడికుప్ప ప్రాంతం పాపికొండల ప్రాంతాన్ని ఎంచుకున్నారంట. అంటే ఈ ప్రాంతంలో గనక ఈ ఆనకట్ట కడితే ఎలా ఉంటుంది అని చెప్పి, కానీ పాపికొండల వద్ద గోదావరి సన్నబడి కేవలం 200 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడం వల్ల అన్నీ కూడా ఆయన అంచనా వేసుకుని, అంటే ఇందాక అన్నట్టుగా అక్కడికి ఆ ఇసుక రావడం కానివ్వండి లేదా ఆ రాళ్ళు ఇవన్నీ మనకి సదుపాయాలు అందుతుందా లేదా, అంటే కేవలం 200 మీటర్ల వెడల్పు ఉన్న ఆ ప్రదేశం దీనికి సరైంది కాదు అని చెప్పి చివరికి ధవళేశ్వరం విజయేశ్వరం మధ్య నది వెడల్పుగా ఉండడం, ఇసుక తిప్పలు అవి ఉండడం వలన ఆ ప్రదేశం ఆనకట్ట కట్టడానికి అనుకూలమైనది అంటూ కాటన్ తన నివేదికను అప్పటి మెడ్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్డెల్కి సమర్పించారు.

వినారు కదా ఆ గోదావరి అందాలన్నీ, వినడానికే ఇంత అందంగా ఉంటే కళ్ళతో చూసి ఆస్వాదిస్తే ఇంకెంత అందంగా ఉంటాయో. మరి ఆ వెసులుబాటు మనకి అందించారు కాటన్ ధర మన సర్ ఆర్థర్ కాటన్. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈనాటి కృష్ణా తీరంలో సర్ ఆర్థర్ కాటన్ గురించి తెలుసుకుంటున్నాం. మరి కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే కాదు, మన కృష్ణా తీరాన ఉన్న ప్రకాశం బ్యారేజ్ కూడా నిర్మించడంలో ముఖ్య పాత్ర వహించింది సర్ ఆర్థర్ కాటనే. అయితే మరి ఇందాక చెప్పినట్టుగా ఆ ఆనకట్ట కట్టడానికి అనుకూలమైన ప్రదేశంగా ధవళేశ్వరం విజయేశ్వరం మధ్య ఉన్న ఆ స్థలాన్ని ఆయన ఎన్నుకుని దానికి గల కారణాలన్నీ కూడా నివేదికను అప్పటి మద్రాస్ గవర్నర్ మార్కస్ ట్వెల్డెల్కి సమర్పించారు సర్ ఆర్థర్ కాటన్. అది గవర్నర్ అలానే లండన్లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా పరిశీలించి 1846 డిసెంబర్ 23న ఆమోదం తెలుపుతూ సంతకం చేసి దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఆలస్యం చేయకుండా 1847లో ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సర్ ఆర్థర్ కాటన్. ఎన్నో వేల మంది కూలీలు, వడ్రంగులు, ఆర్థర్ ఇంజనీర్స్ టీమ్ కలిసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. నిర్మాణ సమయంలో కాటన్ భార్య ఎలిజబెత్ కూడా ఆయనతో పాటే అక్కడ నివసిస్తూ అక్కడున్న కూలీల పిల్లలందరికీ పాఠాలు చెప్పేవారట. నిజంగా అది కదా అర్ధాంగి అన్న పదానికి అసలైన అర్థం. అలా కాటన్ ఇంకా కుటుంబ సభ్యులు ఇంకా ఎన్నో వేల మంది కూలీలు ఇంకా తన టీం అందరూ చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే అతి తక్కువ సమయంలో ఈ అద్భుతమైన కట్టడం పూర్తయింది 1852 నాటికి.

0: మీరు విన్నారు ఉపవిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ షెల్టెందా అండ్ మనమున్నాము కృష్ణా తీరంలో. సో గోదావరి నదీన కట్టిన ఆ ఆనకట్ట ధవళేశ్వరం విజయశ్రం బ్యారేజ్ ఎంత ఫేమస్సో, అలానే మన ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో కూడా కీలక పాత్ర వహించింది మన ఇరిగేషనల్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్. మరి ఎక్కడో పుట్టిన ఆయన ఇక్కడ నియమించడం, ఈ ప్రాజెక్ట్లో చిత్తశుద్ధితో మన రైతన్నల కష్టాలు తీర్చడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డం నిజంగా దండాలయ్యా అని అప్పట్లో రైతన్నలు, అప్పట్లో ఏంది ఇప్పటికీ, ఎందుకంటే ఆయన చేసిన ఆ కృషి ఎందరికో మార్గనిర్దేశం అయింది కనుక. సో అలా సుభిక్షంగా మన గోదావరి జిల్లాలు ఉన్నాయి అంటే దానికి కారణం కాటన్ ధర. అందుకే ఆయన అందరూ ఎంతో ప్రేమగా కాటన్ ధర అంటూ పిలుచుకునేవాళ్ళు. అండ్ ఇప్పటికీ ఆయన అందించిన సేవలు మరవకుండా మనం అందరం ఆయన్ని ఆయన జయంతి రోజున ఇలా గుర్తు చేసుకుంటున్నాం.
1: Attention. Music.

0: మరి మన బెజవాడలో ఉన్న ప్రతి ప్లేస్ కూడా ఎంతో స్పెషల్, యూత్కే కాదు ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా. సో బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. దక్షిణ భారతదేశంలోని భూములను సారవంతమైన వ్యవసాయ కేంద్రాలుగా, రైస్ బాయిల్ ఆఫ్ ఇండియాగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ని, డెల్టా ఆర్కిటెక్ట్గా గోదావరిని ప్రాణహితగా మార్చిన భగీరథునిగా గోదావరి జిల్లా ప్రజలు ఎప్పుడూ ఆరాధిస్తారు. కాటన్ అందించిన సేవలు గుర్తించి ఏపీ గవర్నమెంట్ ఆయన పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ బ్యారేజ్ నిర్మాణ సమయంలో వాడిన ఆ మెషినరీ, ఇంకా ఆ సమయంలో తీసిన ఆ ఫొటోస్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. అండ్ మనమందరం కూడా అది చూడొచ్చు. మన రాష్ట్రం సుభిక్షంగా మార్చిన కాటన్ ధర ఎప్పటికీ మనందరికీ ఒక మార్గనిర్దేశకులే. మరి ఆయన జయంతి రోజున మరొక్కసారి ఆయన స్మరించుకుంటూ ఇది ఈనాటి కృష్ణతీరం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

వివిధభారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అంతర్జాతీయంగా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మ నిర్భరత అనేది ఒక కీలకమైన అంశమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో రాయలసీమను ప్రపంచస్థాయి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పుట్టపర్తి సభలో మాట్లాడిన ఆయన, కృష్ణా జలాలను రాయలసీమకు అందించేందుకు ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీ నివా, తెలుగు గంగ, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఒక శక్తి కేంద్రంగా మారే ప్రయాణంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టు కీలక మైలురాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సాధారణ పరిపాలన శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే 2 విడతలుగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వహణ సంరక్షణ పనుల కోసం 708 కోట్ల రూపాయలు కేటాయించామని, నేడు అత్యవసర మరమ్మతుల పనుల కోసం 397 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో గల బకింగ్హామ్ కానాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఏడీసీఎల్ విడుదల చేసిన వివరణలో స్టీల్ బ్రిడ్జీల నిర్మాణంలో అత్యంత పొడవైన గడ్డర్లను ప్రత్యేక సాంకేతిక విధానాలతో తయారు చేసి జాయింట్ చేస్తారని తెలిపింది. ప్రస్తుతం పెట్రోలియం సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలపై నిర్దిష్టమైన రోజుల్లో వర్చువల్ తరహాలో కోర్టు ప్రొసీడింగ్స్ జరపనున్నట్టు ప్రకటించింది. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థకు గురయ్యారు. 44 మంది కోలుకోగా మరో 6 తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్యాభారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెల్దర్ వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపైన ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీ

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జల్ నందా అండ్ స్టూడియోలో సమయం 8:18, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మనసుని మనసై ప్రోగ్రామ్ లోకి.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

సో ఫ్రెండ్స్, మరి మీ మనసులోని భావాలు మాతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా? సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫిలిం రిలేట్ది అడిగిద్దాం అనుకుంటున్నాను, బికాస్ ఆల్రెడీ టైడ్ అయ్యి వీకెండ్ ప్లాన్స్లో ఉండుంటారు. ఇప్పుడు మా మనసులోని భావాలు అడిగితే ఇంత ఎస్సేస్ మేము ఎక్కడ రాస్తాం అనుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈజీగా అడిగేస్తున్నాను. ఏంటి అంటే, మన హీరో రామ్ పోతునేని ఈ ద బర్త్డే బాయ్, సో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న రామ్ ఏ ఫిలింకి ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు? సో తెలిస్తే నాకైతే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. సో ఎస్, ఆల్రెడీ కొన్ని మెసేజెస్ అయితే ఇందాక నుంచి, అంటే ఇందాక నుంచి ఇన్ ద సెన్స్ గీత్ గాతాచల్ ప్రోగ్రామ్ నుంచి పంపిస్తూ ఉన్నారు. సో ఎవరు అంటే, బాలకృష్ణ, శారద, శ్రీనిధి,

0: సో ఎద్దు మైలారం నుండి మెసేజ్ పంపించారండి. అండ్ చిన్నమ్మాయి మిరియాల్ గూడ నుంచి ఎప్పటిలానే ఎంతో ఆప్యాయంగా హలో బంగారు తల్లి అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ అండి. అండ్ ఇంకా ఆత్మకూరు నుంచి ఆశిష్ గారు, ఓకే అండి, నమస్తే అండ్ గుడ్ ఈవినింగ్, బట్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. మరి రామ్ పోతినేని ఏం ఫిలింకి ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్నారు తెలిస్తే మా వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఆంధ్ర కింగ్ తాలూకా ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: సీను, నువ్వు కొంచెం క్రాఫ్ మార్చి ఆ షర్ట్ మీద టీషర్ట్ వేసావనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, దడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు.

మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజే అల్కనందా. మరి ఈరోజు మన్సున్ మన్సే ప్రోగ్రాంలో నేనైతే అడిగాను మన హీరో రామ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న చిత్రం ఏది. సో ఐ నో అందరూ రైట్ ఆన్సర్సే పంపించి ఉంటారు, బికాజ్ మరి రామ్కున్న ఫ్యాన్ బేస్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనే చెప్పాలి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ముందైతే వచ్చిన ఆన్సర్స్ అంటే ఆల్మోస్ట్ అందరు రైట్ ఆన్సర్సే కాబట్టి నేమ్స్ అన్నీ ఫటాఫట్ ఏమాత్రం ల్యాగ్ లేకుండా చదివేస్తున్నాను. పెడెన్ నుంచి అప్పలరాజ్ గారు అండ్ ఇంకా అలానే భాస్కర్ గారు పెడన్ నుంచి, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్స్ పంపించేశారు ఇప్పటి వరకు. అండ్ ఇంకా రేటుపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ అల్కనంద గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఏంటండి ఇవాళ స్పెషల్ ఏమైంది? సో ఎస్ జస్ట్ కిడింగ్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ శుభ సాయంత్రం, ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారండి. సో కామారెడ్డి జిల్లా నుంచి ఎస్ నేను కుశలం అండి అండ్ అలానే రైట్ ఆన్సర్ పంపించేశారు. సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటున్నారు. చిరంజీవి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే శ్రీనివాసరావు ఎడ్లపల్లి నీరజ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే రాధా గారు మంగళగిరి నుంచి, ప్రశ్నకి ప్రశ్న సమాధానం అన్నట్టుగా ఆయన ఫస్ట్ ఫిల్మ్కి అందుకున్నారు, మరి ఫస్ట్ ఫిల్మ్ ఏంటో మీకు తెలుసా అంటూ పంపించారు. సో రాధ గారు ఐ లైక్ ఇట్ రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేసేస్తున్నాను. అండ్ వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే పుట్టపాకు నుండి మిర్యాల తిరుమలయ్య, ఓకే ఆండాళ్ళు అక్షయ. అబ్బా ఎంత చక్కగా అన్ని డీటెయిల్స్ పంపించారో, ఆన్సర్ తప్ప. సో ఆన్సర్ ఏదండి, ఆన్సర్ ఒక్కటి ఎందుకు మిస్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. సో సుబ్బారావు గారు కూడా మరి రామ్ పోతినేని గారు అని పెట్టారు, బట్ ఆ సినిమా పేరు పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే గొల్లనేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ గారు రెడీ గెట్ రెడీ అంటూ పంపించారు, బట్ రెడీ అయితే కాదండి. సో నేను ఇంత గట్టిగా ఆన్సర్ రెడీ అని చెప్పానంటే మీకు అర్థమైపోయి ఉండాలి. అండ్ గంగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు కొంచెం కంగారు పడ్డాను మేడం, కంగారులో స్పెషల్ స్టార్ అని మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను మీరు నేను చెప్పినా చెప్పకపోయినా మీరే స్పెషల్ స్టార్ అంటున్నారు. అయ్యయ్యో మేమేం స్టార్స్ అండి, మన లిజనర్సే అసలైన స్టార్స్. ఒక్కొక్కళ్ళు అలా అందుకే మీ మెసేజ్లతో మమ్మల్ని తళుక్కు మనిపిస్తూ ఉన్నారు. సో యెస్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ అక్క ఎలా ఉన్నారు, చాలా రోజులైంది నీతో మాట్లాడక అంటున్నారు ధర్మవరం నుంచి బాబు. ఎస్ నేను చాలా బాగున్నా బాబు. అండ్ నాట్ ఓన్లీ బాబు, ఎవరైతే మెసేజెస్ పెడతారో ఎంత ఆప్యాయంగా. సో ఎస్ అందుకే ఆకాశవాణి ఈజ్ జస్ట్ అ ఫ్యామిలీ. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే నేను అడిగిన క్వశ్చన్కి అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఆదిశేష్ అండ్ ఇంకా చెన్నకేశ్వరరావు గారు ఆత్మకూరు నుంచి ఇప్పుడే ఫ్రెష్గా రైట్ ఆన్సర్ ఎక్కడో తెలుసుకుని లేదా గుర్తు చేసుకుని నాకైతే పంపించారు. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే రామ్ పోతినేని ఫస్ట్ నటించిన ఫిలిం మన రాధా గారు చెప్పినట్టు దేవదాస్. సో 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి గాను 2007లో ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ బెస్ట్ మేల్ డెబ్యూటెంట్గా అవార్డు అందుకున్నారు మన రామ్ పోతినేని. సో ఎస్ చేసిన సినిమాలన్నీ రొటీన్కి భిన్నంగా కొంచెం వెరైటీగా చేసే రామ్కి మరింత సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ జస్ట్ వన్ లాస్ట్ ఆన్సర్, రాజేశ్వరి రామ్ చరణ్ హేమ సిఆర్ నగర్ నుండి రైట్ ఆన్సర్ పంపించేశారండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఎవరు ఆన్సర్స్ ఇంకా పంపించకండి, బికాస్ నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే యాజ్ ఐ ఆల్రెడీ సెట్ వీకెండ్ కదా, అందరూ కూడా రిలాక్స్ మోడ్లోకి వచ్చేసారు కదా, సో అందుకే ఎక్కువ మళ్ళీ కష్టపెట్టను. వేసవి కాలాన్ని ముచ్చటగా మూడు మాటల్లో వర్ణించండి. సో ఓన్లీ మూడే మూడు పదాలు,
మూడే మూడు పదాల్లో వేసవి కాలాన్ని వర్ణించాలి. అంటే ఇప్పుడు నన్ను అడిగారనుకోండి, మామిడి పండు, ముంజికాయలు, ఇంకా ఇంకేం చెప్పాలి, మండుటెండలు. అబ్బా మా భలే కుదిరే కదా, మామిడి పళ్ళు, ముంజికాయలు, మండుటెండలు, అలా మూడే మూడు పదాల్లో. సో ఏదన్నా అలా ఏదన్నా కానీ, అంటే ఒక సెంటెన్స్ అయినా మీరు ముచ్చటిగా మూడు పదాల్లో ఆర్ మూడు మాటల్లో వేసవి కాలాన్ని, మీ దృష్టిలో వేసవి కాలం అంటే ఏంటి అని చెప్పి మాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. అండ్ శుభ సాయంత్రం మిత్రమా అంటున్నారు ఎవరు అంటే హైదరాబాద్ నుంచి శ్వేత గారు. సో ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి నేనైతే క్వశ్చన్ అడిగేశాను కదా, మరి మీ మనసులోని భావాలు ఇంకెందుకు ఆలస్యం, మాతో షేర్ చేసేసుకోండి. వేసవి కాలాన్ని ముచ్చటగా మూడు మాటల్లో వర్ణించి మాకు పంపించేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పనిలో ఉండండి. మరి నేనైతే రామ్కి అవార్డు తెచ్చిపెట్టిన ఈ దేవదాస్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడే అంటే ఫస్ట్ టైం మన షో ఆర్ మన ఛానల్ ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మన వాట్సాప్ నెంబర్ ఇంకొకసారి 8662488114, 8662488114. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.

ఏంటి సీరియస్గా పజిల్ ఏంటో సాల్వ్ చేద్దాం అనుకున్నారా? ఏం అవసరం లేదు, అది హీరో హీరోయిన్ చూసుకుంటారు. మీరైతే మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. అండ్ ఎస్, ఆల్రెడీ ఇక్కడైతే 20+ మెసేజెస్ ఉన్నాయి. మరి అయితే చూద్దామా, వేసవి కాలాన్ని ముచ్చటగా 3 మాటల్లో వర్ణించండి అంటే, ఇక్కడ అసలు మన లిజనర్స్ ఒక రేంజ్లో వాళ్ళ క్రియేటివిటీని అంతా బయటపెడుతూ ఆన్సర్స్ పంపించారు. సో ముందుగా అయితే నాగమణి రాములు గారు మంగళగిరి నుంచి, సెలవులు, యాత్రలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, వా ఏం చెప్పారండి. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఈ లాస్ట్ సెగ్మెంట్ అంటే చాలా ఇష్టం కదా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, నిజామాబాద్ నుండి మొమ్మ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. వేసవికాలం ఎండల్లో సంక్రాంతి పండగలా ఉంది. అయ్యో, మీలో ఇంత ఆశావాదం ఉందని నాకు ఇవాళే తెలిసిందండి. సో ఈ ఎండల్లో కూడా మీరు పండగ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కొబ్బరి బోండాలు, ఫ్రూట్ జ్యూసెస్, తాటికాయలు అండ్ ఇంకా

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ కింద అండ్ మనమున్నాం మనసున మనసై ప్రోగ్రామ్ లో. సో ఎస్, మరి నేనైతే అడిగాను మిమ్మల్ని వేసవి కాలాన్ని ముచ్చటగా మూడు మాటల్లో వర్ణించండి అంటూ. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. సో మా వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఇక్కడ మన లిజనర్స్ చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఏం పంపించారో. భాస్కర్ గారు పెడన్ నుంచి, చెమటకాయలు మామిడికాయలు తాటి ముంజులు సెలవులు అంటూ పంపించారండి. ఓకే, సో ఎండ బాధితులు ఎంతమంది ఉన్నారో ఈ మెసేజెస్ చూస్తే అర్థమైపోతుంది. అందుకే ఎండలో తిరక్కండి, ఓన్లీ 5 తర్వాతే బయటికి రండి. అండ్ ఇంకా నెక్స్ట్ షరీఫ్, గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి, చెమట వడదెబ్బ కొబ్బరి నీళ్లు. ఎస్, కొబ్బరి నీళ్లు తాగండి, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, హాయ్ కా, ఐఎమ్ జాస్పర్, హౌ ఆర్ యూ, ఐ మిస్ యూ అ లాట్ అంటున్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నేను కూడా ఇట్లా క్యాప్ తీసుకుంటున్న వాళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటాను. అండ్ ఓవరాల్ సమ్మర్ ఈజ్ అ సీజన్ దట్ బ్రింగ్స్ జాయ్ విత్ ఇట్స్ హార్ష్ సన్, వైల్ అట్ ది సేమ్ టైమ్ టేస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫన్ ఆఫ్ విలేజ్ లైఫ్ అంటున్నారు. అండ్ అలానే పరిణి గారు హాయ్. సో ఎస్, ముచ్చటగా మరి మూడు మాటల్లో ఏం చెప్పిందంటే, జాస్పర్ హార్ష్ సన్ టేస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫన్ ఆఫ్ విలేజ్ లైఫ్ అంటూ. సూపర్, థ్యాంక్స్ ఫర్ ది మెసేజ్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి, మండే ఎండలు వేసవి సెలవులు మామిడి పళ్ళు. ఎస్, మామిడి పళ్ళు మాత్రం ఎవరు మిస్ అవ్వట్లేదు కదా, ఎలా మిస్ అవుతామని చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, బాబు ధర్మవరం నుంచి, ఈతపళ్ళు పుచ్చికాయలు బంగినపల్లి మామిడి పళ్ళు మజ్జిగ అంటూ పంపించారు. అండ్ ఎస్ బాబు, ధర్మవరంలో అయితే బంగినపల్లి మామిడి పళ్ళు, ఇక్కడ మా విజయవాడలో న్యూస్ వీడ్ రసాలు ఉంటాయి. అబ్బా, అసలు నిజంగా అమృతాన్ని అలా ఆ న్యూస్ వీడ్ రసాలుగా దేవుడు మనకి పంపిస్తాడేమో ఈ వేసవి కాలంలో అన్నంత తీయగా అమృతంలా ఉంటాయి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ దృష్టిలో వేసవి కాలం అంటే ఏంటి ముచ్చటగా మూడు మాటల్లో మాకు వర్ణించి పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బడే బాయ్ రామ్ పోతునేని నటించిన సినిమా ఉన్నది ఒకటి జిందగీ, ఈ ఫిలం నుంచి లవ్లీ ట్రాక్ ప్లే చేసేస్తున్నాను. అండ్ మీరైతే గుర్తుంది కదా, ముచ్చటగా మూడు మాటల్లో మీ ఆన్సర్స్ నాకు పంపించేసేయండి. స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జల్ కింద అండ్ మనం ఉన్నాము మనసును మనసాయి ప్రోగ్రాంలో. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా చదివేద్దాం. కానూరు నుంచి తాతారావు గారు, తినడానికి తీయని పుచ్చకాయ, తాగడానికి చల్లని జ్యూస్, నీడకి పచ్చని చెట్లు. అబ్బాబా, ఏం పంపించారండి. నిజంగా ఈ చెట్లు అనేది అయితే అండర్లైన్ చేసుకోవాలి. అందరూ ఆ చెట్లు లేకే ఇప్పుడు ఇంత ఈ చెమట కానీ ఏదైనా, ఇదివరకు రోజుల్లో ఎంత బాగుండేదో కదా. అండ్ ఇంకా అప్పలరాజు గారు పెడర్ నుంచి, సమ్మర్ హాలిడేస్, ఐపీఎల్ మ్యాచ్లు, మామిడికాయలు అంటూ పంపించారు. అండ్ ఇంకా రాధా గారు, మల్లెపూల జల్లు, తాటి ముంజలు, ఆవకాయ. ఎస్, ఆవకాయ దగ్గర నేను బాగా కనెక్ట్ అయ్యా. అలానే మల్లెపూల జడలు కూడా, మల్లెపూలు కూడా ఈ సీజన్లో ఆహాహా సువాసన తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో కదా. అండ్ ఇంకా ఆశ, కాపుకొంపల్లి గ్రామం, ఏటపక్క మండలం నుంచి, సెలవులు, చుట్టాలు, చెమటలు. అబ్బా, చుట్టాలు అన్నావే, అది నాకు భలే నచ్చింది ఆశ. బికాజ్ ఈ రోజుల్లో అందరూ బిజీ బిజీగా అయిపోయారు కదా, సో చుట్టాలు వస్తే అదొక అంటే లైక్ ఒక చైల్డ్హుడ్ మెమరీలా అయిపోయింది నాకైతే. అండ్ అల్కనందాజీ, నా ఆన్సర్ ఏంటో తెలుసా అంటూ పంపించారు సివి శ్రీనివాసరెడ్డి గారు. వేసవిలో ఎండల్లో ఓకే పాట, వెన్నెల్లో హాయ్ హాయ్ పాటలా పంపించారు. ఓకే, వేసవిలో ఎండల్లో వాన హాయ్, చల్ల చల్లగా ఐస్ విత్ ఫ్రూట్ సలాడ్ హాయ్ అంటూ పంపించారు. ఓకే, మీ క్రియేటివిటీ హాయ్ హాయ్, బాగుందండి. అండ్ ఉక్కపోత, కూలర్లు, కరెంటు బిల్లు. అబ్బా, కరెంటు బిల్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు అలా కనెక్టే ఉంటారు. ఇందుకు ఎవరండి పంపించింది? మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అనంతపూర్ నుంచి అనురాధ గారు, మామిడి పళ్ళ సువాసన, చల్లని మజ్జిగతో స్నేహం, సెలవుల సందడితో విహారయాత్ర, సూపర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అల్కింద మేడం, మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ, మాగాయ, మల్లెపూలు, ముంజులు ఆస్వాదిస్తూ తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటాయి. ఇవి మా పెరట్లోని మల్లెపూలు, మామిడి పళ్ళు అంటున్నారు. పెరట్లో మామిడి పళ్ళు, మల్లెపూలు, ఇంతకు మించి అసలు మీకన్నా ధనవంతులు ఇంకెవ్వరు లేరండి ఈ ప్రపంచంలో, నేనైతే డిక్లేర్ చేసి చెప్పేస్తున్నాను. అండ్ మండు టెండ్లు, మామిడి పళ్ళు, చల్లని పానీయాలు, పుచ్చకాయలు, కర్బూజా పళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, లసి. అబ్బబ్బబ్బా, అసలు లిస్ట్ అంతా నా ముందు పెట్టారు ఎవరో తెలుసా? పాలెం పోలయ్య గారు, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. సో మొత్తానికి లిస్ట్ విన్నారు కాబట్టి అందరూ ఈ రొటీన్ ఏముంది, రోజు ఏం తాగుతాం అనుకోకుండా ఈ లిస్ట్ని మార్చి మార్చి ఈ సమ్మర్ 2 నెలలు తాగేసేయండి. అండ్ బాదం పాలు, బాసుంది, ఐస్ క్రీమ్ అంటున్నారు హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. ఓకే, బట్ ఐస్ క్రీమ్ ఎక్కువ తినకండి, ఎవరు కూడా, దాహం ఎక్కువ వేస్తుంది ఐస్ క్రీమ్ అండ్ ఇలానే డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల. బట్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఓకే, అది కూడా ఫ్రెష్గా తీసిన ఫ్రూట్ జ్యూసెస్. అండ్ ఇంకా వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ఉదయం పెరుగన్నం, మధ్యాహ్నం

కొబ్బరి నీళ్ళు సాయంకాలం. ఓకే, తాటిపళ్ళు సూపర్ తల్లి అంటూ మెసేజ్ పంపించారు తాటికల్లు అంటూ. అండ్ సివిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్, వేసవి సెలవులు మండు టెండలు అమ్మమ్మ గారి ఇల్లు. ఎస్, సూపర్. అండ్ ఇప్పుడైతే అమ్మమ్మ గారి ఇల్లు కాదు, నానమ్మ గారి ఇల్లు కూడా అనమాట. ఎందుకు అంటారా? బికాజ్ జాయింట్ ఫ్యామిలీస్ లేవు కదా, మా అమ్మలతో కలిసి ఉండే ఏజ్ దాటి వచ్చేసాం. సో ఎవరికి వాళ్ళే వేరే చోట ఉంటున్నారు కాబట్టి నానమ్మ అమ్మమ్మ ఇళ్ళకి పిల్లలు రావడం అనేది కూడా ఒక్క స్పెషల్లా అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇంకా ఈతపళ్ళు, పుచ్చకాయలు, బంగినపళ్ళు, మామిడిపళ్ళు అంటూ బాబు మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వేసవికాలం అంటే సెలవులు, అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఐస్ క్రీమ్లు, ఆటలు అంటూ పంపించారు. ఎవరు అంటే గోవర్ధన్ అండ్ ఇంకా వాణిగారు. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ల సుబ్బారావు గారి ఆత్మ గురించి, మామిడిపళ్ళు, కొబ్బరి బోండాలు, తాటి ముంజులు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే ఏం రాయాలో అర్థం కావట్లేదండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ గారు. ఎందుకండి అంటే ఆల్రెడీ అందరూ పంపించేశారు, ఇంకేం రాస్తామనా? ఓకే అండి, సో అందరి ఆన్సరు మీకు డిట్టో సేమ్ టు సేమ్ అంటారు కదా, అది పెట్టేస్తున్నాను. అండ్ ఎండలో నడిచే వారికి చెట్టు విలువ తెలుస్తుంది, వేసవిలో మామిడి పళ్ళు ఇంకా తాటి ముంజలు వీటి విలువ తెలుస్తుంది అంటూ పంపించారు. ఎవరు అంటే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎవరు, వీళ్ళ పేరు అయితే పంపించలేదండి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇవి మరీ వచ్చిన మెసేజెస్ అన్ని. మరి ముచ్చటగా మన వేసవి కాలాన్ని వర్ణించమంటే మూడు మాటల్లో ఇంత అందంగా మన లిజనర్స్ అన్నారు కూడా. వాళ్ళ మనోభావాలన్నీ కూడా వాళ్ళ మనసులోని మాటలు మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి మనసున మనసై ప్రోగ్రామ్. సో మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ నా హ్యాపీ విషెస్ తెలియజేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం నేను శైలజ. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జునల్ నంద. అండ్ లాస్ట్ ఒక మెసేజ్, బాబు ధర్మవరం నుంచి, సుగంధి సోడా, నన్నారి షర్బత్, గోళీల ఆటలు, బొంగరాల ఆటలు, పక్కా ఆ పల్లెటూరి వాతావరణం అంతా కళ్ళ ముందు ఉంచాడు బాబు. సో ఎస్, నన్నారి కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఎస్, అందరూ హైడ్రేటెడ్గా ఉండండి. ఎక్కువ పానీయాలు, ఈ డ్రింక్స్ లాంటివి కాకుండా ఇట్లాంటి ఈ నన్నారి, సుగంధి, షర్బత్ ఇలాంటివి అన్నీ కూడా తీసుకుంటూ ఉండండి. సో ఎస్ బాబు, థ్యాంక్స్ ఫర్ ది లాస్ట్ మెసేజ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్డ్.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: సో అలా వాళ్ళైతే బుల్లెట్ మీద వెళ్తూ డ్యూయెట్లు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో యస్ ఫ్రెండ్స్, మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జల్ కింద మనం ఉన్నాం డ్యూయెట్ డ్యూయెట్ ప్రోగ్రాంలో. ఇప్పుడైతే 8:30 టైం మీరు వింటారు తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్లలో పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబీ చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుఏఈపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో యుఏఈ నాయకత్వం చూపిన స్థైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఎమిరేట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల కాలంలో చర్చలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక మార్గమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: పశ్చిమ ఏషియా క్షేత్రం యుద్ధకీ పరిస్థితి కా ప్రభావ పూరే విశ్వ పర్ దిఖాయి దే రహా హై. హార్మోన్స్ కో ఫ్రీ, ఓపెన్ ఆర్ సేఫ్ బనాయ రఖా ఈ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై. ఇస్ విజన్ మే అంతర్రాష్ట్రీయ కానూనో కా పాలన ఆవశ్యక హై. భారత్ హర్ పరిస్థితి మే యుఏఈ కే సాథ్ కంధే సే కంధా మిలాకర్ ఖడా హై ఔర్ ఆగే భీ ఖడా రహేగా.
1: కాగా పెట్రోలియం నిల్వలపై ఒక అవగాహన ఒప్పందంతో పాటు ఎల్పీజీ సరఫరాలపై భారత్ యుఏఈల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్

0: ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత పశ్చిమ తీరంలోని వడినార్లో ఒక నౌకా మరమ్మత్తు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. బహుపాక్షికత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ అంకితభావంతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026 రెండవ రోజు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులిచ్చే ప్రాధాన్యతను ఈ సమ్మేళనం ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు ఆయన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా రక్షణ దార్శనికతను ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన స్తంభంగా ఎదుగుతోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారతదేశం ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద బలమైన ఆత్మవిశ్వాసం గల భారతదేశానికి స్వదేశీ రక్షణ తయారయ్యే పునాది అని రక్షణ మంత్రి పేర్కొంటూ,
1: ఆడా సర్కార్ కే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యా భారత్ కే లియే స్వదేశీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మే అప్నీ భూమికా నిభాతీ హై. ఇసీ ఏడీఏ నే హమే ఎల్సీఏ తేజస్ మార్క్ 1 దియా ఔర్ అభీ మార్క్ 2 పర్ కామ్ చల్ రహా హై ఔర్ అబ్ యహీ ఏడీఏ 5th జనరేషన్ అమ్కా పర్ భీ కామ్ కర్ రహీ హై. ఫుల్ ఫ్లెజ్డ్ 5th జనరేషన్ స్టీల్ ఫైటర్ హోగా జో దునియా కే కుచ్ హీ దేశో కే పాస్ ఐసా ఫైటర్ ప్లేన్ హోగా.
0: డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యానికి దోహదపడతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థల యుఏఎస్పై సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఒక సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు ముప్పును తగ్గిస్తాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి ఒడోంగో జేజే అబూబకర్తో సమావేశమయ్యారు. భారత్ ఉగాండా దేశాల మధ్య దీర్ఘకాల సహకారం కొనసాగుతున్నదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షీని కలిశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, ప్రభావాలపై ఆయనతో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియా పోస్టులో ఆయన తెలిపారు. అలాగే క్యూబా విదేశాంగ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లాను కలిసినట్టు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించిందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్టు మంత్రి తెలియజేశారు. ఎన్టీఏలో సంస్కరణలు అవసరమన్న కేంద్ర మంత్రి, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు. అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా ఏ కారణంగానూ తమ హక్కులను కోల్పోకూడదని ప్రభుత్వం దృఢంగా భావిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से हो, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया. 24 की जो लूफल्स आई थी, 24 की लूफल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है. इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है, इसको सुधार किया ही जाएगा. तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रोटेक्टेड है, इस बार माल प्रैक्टिस होने नहीं देंगे.
0: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత శాఖ పౌరులకు

విజ్ఞప్తి చేసింది. నషాముక్త్ భారత్ అభియాన్ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనేది ఒక జాతీయ సంకల్పమని ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కింద నషాముక్తి మిత్రగా మారి మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో పౌరులు తమ వంతు సహకారం అందించడానికి, అలాగే ఆసక్తిగల ప్రతి పౌరునికి ఒక అధికారిక వేదికను కల్పించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించడమే ఈ చొరవ లక్ష్యమని సుధాంశ్ పంత్ తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం వర్చువల్ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాలలో చేపట్టే విషయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్టు తెలిపారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, క్రిస్టియన్ హెట్టే నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సహకారం, న్యాయ పంపిణీ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ జర్మనీ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: మీరు విన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్జల్ కింద అండ్ మనమున్నాము జివెట్ జివెట్ ప్రోగ్రాంలో. సో ఈరోజు జివెట్ జివెట్లో అయితే రామ్ పోత్నేని నటించిన వండర్ఫుల్ ఫిలిమ్స్లోని డ్యూయట్స్ అన్నీ కూడా మీకోసం వినిపిస్తున్నాను. సో ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం. నెక్స్ట్ అయితే మీకోసం ఇస్మార్ట్ శంకర్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: శుభ్రదాం.

సో అలా రాకుమారుడు రెక్కల గుర్రం మీద వస్తారు అని ఇంకా ఊహల్లో ఉంటున్నారా గర్ల్స్? సో అదే ఒపీనియన్లో ఉంటే అక్కడి నుంచి రియాలిటీకి వచ్చేసేయండి. మన లిరిసిస్టులు అందరూ అలా ఎందుకు వర్ణిస్తారు అంటే అంత అపురూపంగా చూసుకుంటాడు అని. అంతేగాని నిజంగా అలా వస్తారు, మనం చిటికేస్తే అన్ని పనులు చేసేస్తాడు అని మాత్రం కాదు. అండ్ ఎస్, నిజంగా మనల్ని ప్రేమగా చూసుకోవడం అంటే రెస్పాన్సిబుల్గా ఉండడం అండ్ మనల్ని తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయడం కూడా. ఇదైతే అర్థం చేసుకోండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జిఎల్ కింద మనమున్నాం డ్యూయట్ డ్యూయట్లో. సో రామ్ నటించిన వండర్ఫుల్ ఫిల్మ్స్లోని లవ్లీ డ్యూయట్స్ అన్నీ కూడా మీకోసం వినిపిస్తున్నాను. సో రాచిలక అనే పాట ఒంగోలు గుత్తా ఫిల్మ్ నుంచి విన్నారు. అండ్ ఎస్, ఇప్పుడైతే నేను శైలజ ఫిలింలో ఈ లవ్లీ ట్రాక్. నిజంగా ప్రేమలో ఉన్న వాళ్ళందరూ

ఇప్పుడు ఈ పాటలో మన లిరిసిస్ట్ రాసిన ఆ పదాలు ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. అరే నిజంగా ఆ అమ్మాయి ఈ డ్రెస్ ఆర్ ఈ షర్ట్ బాగుంది అంటే మళ్ళీ మళ్ళీ వేసుకుందావా, ఇట్లాగా అసలు మామూలుగా కనెక్ట్ అవ్వరు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పాటను కూడా వింటూ మీకు ఇష్టమైన వాళ్ళని ఊహించుకుంటూ అలా ఈ క్రేజీ క్రేజీ ఫీలింగ్ని మీరు కూడా ఫీల్ అవ్వండి. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో ఈ పాటలనే వింటే ఏమనిపిస్తుంది, రామ్ పోతునేనికి ఈ క్రేజీ అన్న ఫీలింగ్ అయితే బాగా ఇష్టం అనిపిస్తుంది కదా. సో యస్ ఫ్రెండ్స్, కందిరిగా ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు. అండ్ మీరు వింటున్నారు ఉపే విత్ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం జీవేట్ ప్రోగ్రాంలో. సో ఈరోజు మరి రామ్ పోతునేని బర్త్డే సందర్భంగా తను నటించిన ఫిలిమ్స్లోని లవ్లీ డ్యూయట్స్ అన్నీ కూడా మీకోసం వినిపిస్తున్నాను. మరి అసలు నిజమైన ప్రేమ అంటే ఇట్లా బయటకు వెళ్ళడం ఆర్ బైక్ వెనకాల ఎక్కి తిరగడం, కలిసి ఉండడం కాదు, కానీ ఒకళ్ళ మంచి ఒకళ్ళు కోరుకోవడం. అండ్ డెస్టినీ కలపకపోతే అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా కలిసి బ్రతుకుదాం అన్న ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈజ్ రియల్ ట్రూ అండ్ అన్కండిషనల్ లవ్. మరి అలాంటి ఒక అద్భుతమైన చిత్రం రామ్ అండ్ ఇంకా తమన్నా నటించారు, ఎందుకంటే ప్రేమంట. సో మరి ఈ చిత్రంలోని లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి డ్యూయట్ డ్యూయట్ కి టట బాబా చెప్పేద్దాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆచల్కంద అండ్ మనమున్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బా ఇంకేం కావాలి అనిపిస్తుంది అండ్ ఎంతో స్టేబుల్గా ఉంటాం కదా. మరి అలాంటి కుటుంబ వ్యవస్థ బలహీన పడుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ వాల్యూస్ తెలియజేయడం కోసం యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసిందే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్. మరి ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ సందర్భంగా ఇలా మనలో ఫ్యామిలీ వాల్యూస్ పెంచే విధంగా రూపుదిద్దుకున్న చిత్రాలు మన టాలీవుడ్లో ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో కొన్ని ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ముందుగా అయితే నువ్వు నాకు నచ్చిన ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. అంటే నిజంగా ఈ పాట విన్నప్పుడు పెళ్ళంటే ఇంత ఆనందంగా, అంటే చుట్టాలు బంధువులు అందరూ కలిసి ఒక వేడుకలా చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. సో నిజంగా అలా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఏదో జన్మలో అదృష్టం చేసుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది. నిజంగా అంటే ఏ ఏజ్ వారికైనా ఆ లోన్లీనెస్ అనేది అనిపించదు. నాకండగా కుటుంబం ఉంది, అంటే నా హోల్ ఫ్యామిలీ ఉంది అన్న కొండంత ధైర్యం ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. అంటే చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అయితే ఏ ఫ్యామిలీలో అయినా వస్తూనే ఉంటాయి. వాటిని పక్కన పెట్టేస్తే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కన్నా జాయింట్ ఫ్యామిలీస్కి అయితే ఎన్నో అడ్వాంటేజెసే ఉన్నాయని నేను అంటాను. మరి ముందుగా అయితే ఈ పాట విందాం, ఆ తర్వాత ఇలా కుటుంబ విలువల్ని పెంపొందించే చిత్రాలు ఎన్నో ఉన్నాయన్నాను కదా, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ముందుగా ఈ వండర్ఫుల్ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కింద మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. మరి విన్నారు కదా, కుటుంబం ఉంటే ఎంత ఆనందంగా ఉండొచ్చో. అంటే వాళ్ళ కష్టాలు రావు అని కాదు, కాకపోతే వీళ్ళంతా ఉన్నారు కదా, హ్యాపీగా ఏ కష్టమున్నా మనం గట్టెక్కేయచ్చు అన్న ఒక ధైర్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంతెందుకు, ఎక్కడైనా దారి తప్పిపోయాం ఆర్ కొత్త ప్రదేశానికి వెళ్ళాం అనుకుందాం, ఒక్కళ్ళే ఉన్నామనుకోండి, అదొక టెన్షన్, అమ్మో ఎటు వెళ్ళాలి, అసలు ఇక్కడ ఏమైనా వెహికల్స్ వస్తాయా లేదా అని చెప్పి. అదే మనతో పాటు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నాం కదా, ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి బయటపడచ్చులే అన్న ఒక ధైర్యం ఉంటుంది చూడండి. అదే ధైర్యం కుటుంబం మనకిస్తుంది. సో ఎస్, మరి ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ అని చెప్పి ఆల్రెడీ మా ఆర్జెస్ మార్నింగ్ నుంచి ఎన్నో విశేషాలు ఈ డే గురించి అవి మీతో షేర్ చేసి ఉంటారు కదా. మరి నేనైతే వాటి గురించి చెప్పదలుచుకోలేదు, కానీ ఫ్యామిలీ వాల్యూస్ పెంపొందించే విధంగా రూపుదిద్దిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని సత్కరిస్తూ 1991 నుంచి నంది అవార్డ్స్ వాళ్ళు అక్కినేని అవార్డ్ ఫర్ బెస్ట్ హోమ్ మూవింగ్ ఫీచర్ ఫిల్మ్ అనే కేటగిరీని ఇంట్రడ్యూస్ చేశారు కూడా. మరి ఈ చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగ్గ వండర్ఫుల్ ఫిలిమ్స్ అండ్ 1991లో మొట్టమొదటిగా ఈ కేటగిరీలో అవార్డు అందుకున్న చిత్రం స్వాతి కిరణం. ఇప్పుడైతే ముందుగా స్వాతి కిరణం చిత్రంలో ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాం, ఆ తర్వాత ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

స్వాతి కిరణం చిత్రం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి కుటుంబం అంటే కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కాదు, ఆత్మీయులు ఇంకా అభిమానించే వాళ్ళు ఉంటే అంతా కుటుంబమే అని ప్రూవ్ చేసిన చిత్రం స్వాతి కిరణం. ఈ చిత్రంలో మరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి పిల్లలు లేకపోయినా వాళ్ళ శిష్యులని ఇంకా అలానే పని వాళ్ళని వాళ్ళతో సమానంగా చూసుకుంటూ వాళ్ళ అబ్బాయిన అంటే ఇప్పుడు విన్నారు కదా మరి కొండ కోనల్లో అంటూ పాడుకున్న అబ్బాయికి టాలెంట్ ఉంది అని చెప్పి తనకి కూడా సంగీతం నేర్పించాలి అనే ఆ రాధిక గారి రోల్ ఏదైతే ఉందో, అబ్బా విశ్వనాథ్ గారు మామూలుగా ఆ క్యారెక్టర్ని మన ముందు ఉంచలేదు. అంటే ఆ నిజమైన తల్లి ప్రేమ అంటే నవమాసాలు మోసి కండమే కాదు, ఆ ప్రేమ, ఆ తల్లిదనం, ఆ అమ్మతనం, ఆ అమ్మ ప్రేమ ఎవరి మీదైనా చూపించవచ్చు అనడానికి రాధిక గారి క్యారెక్టరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ స్వాతి కిరణం చిత్రంలో. మరి అంతా మంచిగా ఉంటే ఇంకా ఫిల్మ్లో ట్విస్ట్ ఏముంటుంది చెప్పండి. ఆఖరిగా తనకన్నా శిష్యుడు ఎదుగుతాడేమో, అందరూ తనకన్నా శిష్యుడిని గౌరవిస్తారు అనే ఆ అహంభావంతో పాపం అవన్ శుభం తెలియని ఆ శిష్యుణ్ణి నువ్వు సంగీతాన్ని వదిలేసి అని అడగడం, ఆఖరిగా సంగీతాన్ని ఎందుకు వదలడం, ఈ ప్రాణాన్నే వదిలేస్తాను అని తన ప్రాణాన్ని వదిలిపెట్టడంతో ఈ చిత్రం ముగుస్తుంది. అంటే చిత్రం ముగియదు, ఈ క్యారెక్టర్ ముగుస్తుంది. మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ గురువుగారు ఆ బాధలోకి వెళ్ళిపోయారే ఇంత తప్పు చేశానా అని మతిస్థిమితం అట్లా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆస్తి అంతా కూడా అందరికీ ఇచ్చేసి ఒక చిన్న మ్యూజిక్ స్కూల్ని స్టార్ట్ చేయడం, అంటే దట్ ఈజ్ రియలైజేషన్, ఆర్ రియలైజేషన్ కానీ రిపెన్షన్, అంటే పశ్చాత్తాపంతో వాళ్ళు చేయగలిగింది అదే అని చూపించిస్తారు డైరెక్టర్. సో సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ ఈజ్ స్వాతి కిరణం. సినిమా ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే కేవలం ఎంటర్టైన్మెంటే, కానీ ప్రతి సినిమాలో డైరెక్టర్ మనకి చెప్పాలనుకునే ఏదో ఒక సందేశం ఉంటుంది. ఆ మంచి విషయాన్ని పదిలంగా మనం తీసుకుని ఇంటికి వస్తే, అంటే ఆ టేక్ హోమ్ మెసేజ్ కనుక మనం అందుకోగలిగితే ఆ చిత్రాల వెనుక ఉన్న అర్థమేంటో మనకు అర్థమైపోతుంది. అండ్ యస్, మరి సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం కాబట్టి అకినేని అవార్డ్ ఫర్ బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిలిం 1991 ఈ అవార్డ్ అందుకుంది స్వాతి కిరణం చిత్రం. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం పెళ్లి సందడి ఫిలిం నుంచి ఇంకొక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ యు నో వాట్, 1995లో పెళ్లి సందడి చిత్రం ఈ అకినేని అవార్డు అందుకుంది. ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం. అందుకనే ముందు ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ యూండు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.

విన్నారు కదా వాసు ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్. అండ్ ఎస్, 2002 ఈ సంవత్సరంలో అక్కినేని అవార్డ్ అందుకున్న చిత్రం వాసు. అండ్ ఈ కేటగిరీలో అందుకున్న ఫిలిమ్స్ అన్నీ కూడా ఫ్యామిలీ కోసం ఒకళ్ళొకళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం. సో లైక్ ఈ వాసు

ఫిలింలో చూస్తే నాన్న కోసం తనకు ఎంతో ఇష్టమైన ఆ సింగింగ్ కెరీర్ని కొంచెం అంటే అటు నాన్నని కాంప్రమైజ్ చేయలేక అలా అని మళ్ళీ దీనిలో ఎక్సెల్ చేయలేక ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎంతో అద్భుతంగా చూపిస్తారు. అండ్ ఎస్, అందుకే మరి అకినేని అవార్డ్ ఫర్ బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ అందుకుంది వాసు చిత్రం. అండ్ ఎస్, ఈ కేటగిరీలో ఎన్నో చిత్రాలు అవార్డ్స్ అందుకున్నాయి. సో సమయం కొంచెమే ఉంది కాబట్టి చూద్దాం ఎన్ని చిత్రాల గురించి మాట్లాడుకోగలుగుతామో. సో ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషన్స్ మాత్రమే కాదు, ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీనే అంటూ అటు ఫ్రెండ్షిప్, అండ్ అలానే 90స్లో ఈ లవ్ మ్యారేజెస్ అంటే ఒక వ్యతిరేకత అనేది ఉంది. అంటే ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఉంది. అంటే కొంతమంది అర్థం చేసుకునే పేరెంట్స్ ఉంటారు, అండ్ కొంతమంది పిల్లలే తెలిసి తెలియని వయసులో చేసే తప్పులు ఉంటాయి. సో అయితే మొత్తానికైతే ఈ లవ్ మ్యారేజెస్ అంటే ఉన్న ఆ వ్యతిరేకత, అండ్ ఇంకా ఫ్యామిలీ దూరమైన ఫ్రెండ్స్ తోడుగా ఉంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, ఈ రెండు కూడా ఎంతో వండర్ఫుల్గా మన ముందుకి తీసుకొచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడతా. నిజంగా ఆ చిత్రంలో ఆ ఎన్వైర్న్మెంట్ ఆర్ ఆ ఫ్యామిలీ అంతా చూస్తే అరే భలే ఉన్నారా అసలు వీళ్ళు, అంటే అసలు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరిగితే వాళ్ళు ఉంటే చాలు కదా, బయట వాళ్ళని పిలవాల్సిన అవసరమే లేదు. అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ అంటారా 365 రోజులు రెండో మూడో రోజులు, కానీ మిగిలిన 360 రోజులు ముందు అలాంటి ఫ్యామిలీ ఒకటి ఉంటే ఇందాక మనం అనుకున్నట్టుగా కొండంత ధైర్యం ఉంటుంది కదా. సో అలా మన ముందుకు వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడతా. మాటలు, పాటలు, యాక్టర్స్, స్టోరీ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అండ్ అందుకనే 1996లో అక్కినేని అవార్డ్ అందుకుంది నిన్నే పెళ్ళాడతా చిత్రం. అండ్ అసలు ఈ చిత్రం గురించి అంటే 2.5 గంటల ఈ చిత్రం గురించి ఈ ఒక్క పాట వినిపిస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటా పాట అనుకుంటున్నారా? సో తినబోతు రుచులెందుకు ఇప్పుడైతే మీకోసం ఈ పాట వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం. ఎస్, నిన్నే పెళ్ళాడతా నుంచి సూపర్ డూపర్ హిట్ ట్రాక్ మీ అందరి కోసం స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3, అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

Santos! సునువసన్ అంటే నేనో తంటానా చిత్రం వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు సిరి అండ్ సంతోష్. మరి నిన్న పెళ్ళాడుతా చిత్రంలో కుటుంబ సభ్యులు అందరూ ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇందాక పాటలో విన్నాం కదా. మరి దానికి కాంట్రాస్ట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఒప్పుకోడు, హీరో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. అయినా వాళ్ళని ఒప్పించి ఎలా అయినా వాళ్ళని ప్రేమని ఎలా గెలిపించుకున్నారు అన్న చిత్రమే నువ్వొస్తానంటే నేనొద్దంటానా. మరి ఫ్యామిలీకి, ఫ్యామిలీ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇచ్చారు కనుక 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ఈ అక్కినేని అవార్డు అందుకుంది. ఇక నువ్వు నాకు నచ్చావు, వాసు, మల్లేశ్వరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇలా మన వెంకిమామ చిత్రాలు ఈ అవార్డ్స్ ఎక్కువగా సొంతం చేసుకున్నాయి అనే చెప్పాలి. అండ్ మేబీ అందుకేనేమో ఫ్యామిలీ ఆడియన్స్కి, అందులోనూ ఆడవారెందరికో ఫేవరెట్ హీరో మన విక్టరీ వెంకటేష్ కదా. సో ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టుగా నువ్వు నాకు నచ్చావు చిత్రంకి 2001లో, 2003లో వాసు చిత్రానికి, 2004లో మల్లీశ్వరి చిత్రానికి అండ్ ఇంకా 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో ఈ చిత్రాలకు గాను నంది అవార్డ్ ఫర్ అక్కినేని అవార్డ్ బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ అందుకున్నాయి మన వెంకటేష్ గారి చిత్రాలు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే చిత్రం ఇందాక అన్నట్టుగా మన రక్తం పంచుకుని పుడితేనే కుటుంబం అవుతుందా? కాదు. ఆ ప్రేమ ఎవరి మీద చూపించినా వాళ్ళని మనం కుటుంబంగా యాక్సెప్ట్ చేయొచ్చు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణన్ రాజు గారు అండ్ ఇంకా ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం నీకు నేను నాకు నువ్వు. ఈ చిత్రంలో ఒక అబ్బాయిని అనాథాశ్రమం నుంచి పెంచుకుంటారు కృష్ణన్ రాజు, సుజాత గారు. అయితే ఆ అబ్బాయి పెద్దయ్యాక వాళ్ళింటికి సంబంధించిన అంటే వాళ్ళ అమ్మాయి కూతుర్నే ప్రేమిస్తాడు. సో నాకు లైఫ్ ఇచ్చిన ఈ పెద్ద ఆయన కోసం ప్రేమను త్యాగం చేయలేనా అని ఉదయ్ కిరణ్ తన లవ్ని త్యాగం చేస్తాడు. అండ్ ఆ క్లాషెస్ ఫైనల్లీ ఆ మంచితనం తెలుసుకుని ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయడం, ఈ ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఈ చిత్రంలో మనకి చూపిస్తారో. అండ్ ఎస్, అందుకే 2003లో ఈ చిత్రం కూడా అక్కినేని అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ లవ్లీ ట్రాక్, ఈ మెలోడియస్ ట్రాక్ ఈనాటి మధుర స్వరాల్లో మీకోసం వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

సో విన్నారు కదా, బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం నీకు నేను నాకు నువ్వు. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్షే అల్కనంద. మరి ఈ అక్కినేని అవార్డ్స్ అందుకున్న చిత్రాల గురించి మాట్లాడాలి అంటే ఇంకా బోల్డ్ చిత్రాలు ఉన్నాయి, బట్ సమయం మాత్రం లేదు. సో ఇన్ బ్రీఫ్ చూద్దాం. స్వాతి కిరణం పెళ్లి సందడి నిన్నే పెళ్లాడతా, మా నాన్నకు పెళ్ళి, రాజకుమారుడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, శ్రీరామదాసు, అష్టాచెమ్మ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఇష్క్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఇట్లా ఎన్నో అద్భుతమైన చిత్రాలకి అక్కినేని అవార్డ్ ఫర్ బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ అనేది ఇవ్వడం జరిగింది. తెరపైన చూసేది 2.5 గంటలైనా అవి మనపైన ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇలా కుటుంబ తరహా చిత్రాలు తీసిన డైరెక్టర్స్ని అభినందించడం ఎంతో అవసరం. మరొక్కసారి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇది మరి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమం. సో రాజకుమారుడు ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్తో ఈనాటి మధురస్వరాలు కార్యక్రమం ఎండ్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు మరి అయితే ఫ్యూ మెసేజెస్ అండి. హంజా మెసేజ్ పంపించారు అండ్ ఇంకా అలానే మధు కూడా హాయ్ అంటూ పంపించారు అండ్ ఒక స్వీట్ అండ్ క్యూట్ మెసేజ్. హాయ్ భుజమ్మ, గుడ్ మార్నింగ్ కాదు కాదు, స్వాగతం సుస్వాగతం, నేను మీ ఆర్జీ అల్కనంద అంటూ వస్తుంది మా అల్కనంద, మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, ఫీల్ గుడ్ సాంగ్స్ వింటూ బజ్జవచ్చు అంటున్నారు. అప్పుడే మధురస్వరాలు ఏముంది, వినిపించని రాగాలే వింటూ అలా అందరూ నిద్రలోకి జారుకోండి. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఈ లవ్లీ ట్రాక్ ఆ తర్వాత వినిపించని రాగాలేలో అద్భుతమైన అలనాటి పాటలన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్కనంద.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నంద. సమయం 10:07. మనం ఎంటర్పోయా వినిపించని రాగాలే కార్యక్రమంలోకి. నిజంగా ఎంతమంది ఈ కార్యక్రమం కోసం, అలనాటి ఈ సుమధుర గీతాల కోసం వేచి ఉన్నారో నాకైతే తెలుసు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఉయ్యాల జంపాల చిత్రంలోని ఒక అద్భుతమైన పాటతోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆ తర్వాత మరి ఈరోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం, ఎవరి పాటలు వినబోతున్నాం, అవన్నీ కూడా నేనైతే మీతో చెప్పేస్తాను. మరి ముందుగా అయితే ఈ అద్భుతమైన పాట స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

ఉయ్యాల జంపాల చిత్రం నుంచి ఆరుద్ర గారు రచించిన ఈ పాట ఘంటసాల గారు ఎంత అద్భుతంగా పాడారో కదా. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమంలో అలనాటి సుమధుర గీతాలు వినిపిస్తూ ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే, ప్లేబ్యాక్ సింగర్గా మొదట మన టాలీవుడ్లో పరిచయమైన ఈయన, ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్గా ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనకి అందించారు. మరి ఆయన ఎవరో తెలుసుకోవాలి అంటే, మరి ఆయన స్వరపరిచిన ఒక అద్భుతమైన పాట అయితే మీకోసం వినిపిస్తున్నాను, గాంధీ పుట్టిన దేశం చిత్రం నుండి. ఈ పాట విని మరి ఆయన ఎవరో గెస్ట్ చేయవసరం లేదు, మీ అందరికీ ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఆ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి. మరైతే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే ఈ పాట విందాం, ఆ తర్వాత ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. సుఖదుఖాలు చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. మరి అయితే నేను ఇందాక చెప్పాను, ఈ పాట విని దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మీకు ఈ పాటకే తెలిసిపోయి ఉంటుంది. మరి ఆయన గురించే ఈరోజు తెలుసుకోబోతున్నాము అని చెప్పి, అండ్ ఎస్, ఆయనే ఎస్పి కోదండపాణి గారు. 1932లో జన్మించిన శ్రీపతి పండితారాజుల కోదండపాణి గారు 1955లో సంతానం చిత్రం ద్వారా మొట్టమొదటిసారిగా ప్లేబ్యాక్ సింగర్గా మన టాలీవుడ్కి పరిచయమయ్యారు. ఆ తర్వాత కన్న కొడుకు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిషియన్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ కెరీర్లోనే చాలా వరకు జానపద చిత్రాల్లో సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు చేజిక్కించుకున్నారు. మరి ఇంకా తెలుసుకుందాం ఎస్పి కోదండపాణి గారి గురించి. బట్ ఇప్పుడైతే ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం చిత్రం నుంచి ఈ ఎవర్ గ్రీన్ ట్రాక్ మీ అందరి కోసం స్టేషన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మీరు విన్న పాట సంతానం చిత్రంలోది, పాడింది లతా మంగేష్కర్, ఇంకా స్వరపరిచింది సుసర్ల దక్షిణామూర్తి గారు, రచించింది అనిశెట్టి పినిశెట్టి గారు.

ఏ చిత్రం ద్వారా అయితే మరి ఎస్పి కోదండపాణి గారు మన టాలీవుడ్కి పరిచయమయ్యారో ఆ చిత్రంలోని అద్భుతమైన పాట విన్నారు కదా. మరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన ఎస్పి కోదండపాణి గారి గురించి వినిపించని రాగాలేలో తెలుసుకుంటున్నాం. 1932 గుంటూరులో జన్మించిన కోదండపాణి గారు చిన్నప్పటి నుండే పద్యాలు పాటలు పాడేవారు, అలానే హార్మోనియం కూడా నేర్చుకున్నారు. మరి సంగీతంపై ఆయనకున్న ఆ ఆసక్తితోటి మెడ్రాస్ చేరుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం. వెతుకుతుండగా మొట్టమొదటిసారిగా 1953లో అద్దేపల్లి రామారావు గారు నా ఇల్లు చిత్రంలో కోరస్లో పాడే అవకాశం మొట్టమొదటిసారిగా ఆయనకు అందించారు. ఆ తర్వాత సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర హార్మోనియం ప్లేయర్గా ఆయన చేరడం జరిగింది. అలా అవకాశం చేజిక్కించుకుని సంతానం చిత్రంలో పాట ద్వారా టాలీవుడ్కి పరిచయమయ్యారు. ఇంకా అలానే కేవి మహాదేవన్ గారి దగ్గర కూడా కొన్ని రోజులు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేసి మరి మొట్టమొదటిసారిగా 1961లో కన్న కోడలు అనే చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా మనకి పరిచయమయ్యారు. ఇక 1961 నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన సంగీత దర్శకత్వం వహిస్తూ అలానే కొన్ని కొన్ని పాటలకి ఆయన స్వరం కూడా అందించారు. మరి ఇంకా తెలుసుకుందాం ఎస్పి కోదండపాణి గారి గురించి. మరి ఇప్పుడైతే గూడుపుట అనే చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అండ్ నేను మీ ఆర్జే అల్నంద. మరి అలా తన కెరీర్ని కన్న కొడుకు చిత్రం ద్వారా స్టార్ట్ చేసిన ఎస్పి కోదండపాణి గారు, ఆ తర్వాత విప్లవ వీరుడు, గురువును మించిన శిష్యుడు, నాగదేవత, ఆకాశరామన్న దేవత, కథానాయకుడిని కథ, కీలుబొమ్మలు, ఆట బొమ్మలు, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, మంచి కుటుంబం, సుఖదుఖాలు, గూడుపుటాని, కథానాయక మొల్ల, లక్ష్మీ కటాక్షం, ఒకటే కుటుంబం, పెళ్లి కూతురు, సుగుణసుందరి కథ, ఇట్లా ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని అందిస్తూ వచ్చారు. అయితే చాలామందికి తెలిసిన విషయమే, కానీ స్టిల్ చెప్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనకి పరిచయం చేసింది కూడా ఎస్పి కోదండపాణి గారే. మొట్టమొదటిసారిగా శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పాడే అవకాశం కలిగించారు. అండ్ ఎన్నో ఇంటర్వ్యూస్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయనే తన మెంటర్, ఆయన వల్లే ఈ మ్యూజిక్ జర్నీలో ఇంత సక్సెస్ సాధించాను అని చెప్పడం జరిగింది. అంతెందుకు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి రికార్డింగ్ థియేటర్ పేరు కోదండపాణి, ఇంకా ఆయన ప్రొడక్షన్ కంపెనీ పేరు కూడా శ్రీ కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్స్. గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు అంటారు కదా, మరి దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఇద్దరి గురు శిష్యులు అనిపిస్తుంది. అంటే ఎవరి వల్ల అయితే ఈ స్థాయిలో ఉన్నానో వాళ్ళని నిత్యం గుర్తు పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో రికార్డింగ్ థియేటర్కి అండ్ ఇంకా అలానే ప్రొడక్షన్ కంపెనీకి కూడా ఎస్పి కోదండపాణి గారి పేరు పెట్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

లక్ష్మీ కటాక్షం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాటకి మరి ప్రత్యేకించి నేను చెప్పని అవసరం లేదు. ఎస్పి కోదండ పాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాటలు వింటూ ఉన్నాం. మరి ఈ పాట రచించింది సి నారాయణ రెడ్డి గారు. మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షల్క్ నంద అండ్ ఇంకా మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. ఎలమంజలి మురళి గారు, వంశీ గారు, ఇంకా అలానే చిన్నమ్మాయి ఇంకా పద్మప్రియ గారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ప్రోగ్రామ్ గురించి మెసేజెస్ పెట్టినందుకు. అంటే పాటలు బాగున్నాయి, అలానే కోదండ పాణి గారి గురించి కూడా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము అన్నందుకు, అంటే మెసేజ్ పెట్టినందుకు, మా పాటలు వింటూ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. మరి అయితే ఈరోజు ఎస్పి కోదండ పాణి గారి గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి చివరిగా కోదండ పాణి గారు మెడ్రాస్ వచ్చిన తొలి రోజుల్లో కమేడియన్ పద్మనాభం గారితో కలిసి ఉండేవాళ్ళు. మరి అలా వాళ్ళిద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇంకా పద్మనాభం గారు రేఖా మురళి ఆర్ట్స్ ప్రొడక్షన్ కంపెనీ దేవత చిత్రానికి గాను కోదండ పాణి గారు మ్యూజిక్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ బాండ్ అప్పటి నుంచి కూడా అలా కొనసాగుతూ ఉంది. నిజంగా ఇందాక ఎస్పీబీ గారు అలానే కోదండ పాణి గారు గురించి తెలుసుకున్నా, వీళ్ళ బాండ్ గురించి తెలుసుకున్నా, కేవలం ఫ్రెండ్షిప్ మీదే కాదు, అలా అని కేవలం టాలెంట్ కూడా కాదు, కలిసి ఒక ఫేజ్లో అంటే ఏమీ లేనప్పుడు ఎవరైతే మనకి ఆప్తమిత్రులో వాళ్ళు మనకి లైఫ్ లాంగ్ ఉంటారు అంటారు కదా, దానికి ఉదాహరణే ఇలాంటి పెద్దవాళ్ళ జీవిత చరిత్రలోని ఈ సంఘటనలు అనిపిస్తుంది. మరి ఇన్ని అద్భుతమైన పాటలు స్వరపరిచిన ఎస్పి కోదండ పాణి గారు అలానే ఎన్నో పాటలు కూడా పాడడం జరిగింది. వద్దంటే డబ్బు, సంతానం, అన్నపూర్ణ, ఇంకా పన్నెంటి కాపురంలో, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి పాటలు కూడా ఆలపించారు మన కోదండ పాణి గారు. మరి ఇది ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పి కోదండ పాణి గారి గురించి మరి ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ అండ్ వింటే నిజంగా ఒక తెలియని అనుభూతి, ఇంకా ఇంట్లో ఇల్లాలు ఇన్ని పనులు చేస్తుందా అని ఒక రెస్పెక్ట్, గౌరవం అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి ఒక్కరికి. అర్థమైంది కదా ఏ పాట, దేవతా చిత్రం నుంచి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి అనే ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ముగిద్దాం. స్టేజ్ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కందాస్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి, నమస్కారం, జై హింద్.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణావాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్.

0: ఆ భాష స్వరాల సమయంలో జీవన సంగీతం
1: అది ఒక స్థితిలో లోపిస్తే ఫలితం అలవాటు స్వరవాడికి అవుతుంది.